0: ఈ రోజుల్లో దేవుడు మనలను పరీక్షిస్తున్నాడా పరీక్షించడం లేదా అనేటువంటి అంశము ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే సహజంగా మానవునికి ఎన్నో ఆపదలు కలుగుతూ ఉంటాయి. ఆపదలలో మనం ఏమనుకుంటామంటే మనం అలాంటి వారము ఇలాంటి వారం కాబట్టి మనకి ఇలాంటిది వచ్చింది అలాంటిది వచ్చింది అని చెప్పి నిరుత్సాహపడేటువంటి వారిగా ఉంటూ ఉన్నాము. కానీ మనకు వచ్చినటువంటి ప్రతి శోధన కానీ మనకు వస్తున్నటువంటి ప్రతి శ్రమలు కానీ ప్రతి పరీక్ష కానీ మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తించుకోలేకపోతే మనము విశ్వాసంలో వెనకబడేదానికి అవకాశం ఉన్నదనే విషయాన్ని మనం గమనించుకుందాము. ఒకసారి ఒక వచనాన్ని మనం చదువుకుందాము. ఆదికాండము 22:1 తీసి చదవండి. ఆదికాండము 22:1 ఆదికాండము 22:1 మనం ఒకసారి చదువుకుందాము. ఆ దినములు అయిన తర్వాత, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా నా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. చాలండి, బైబిల్ గ్రంథంలో దేవుడు అబ్రహామును మరియు ఇతర నమ్మకమైన సేవకులను పరీక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్రహామును దేవుడు ఏ విధంగా చేశాడు అనేటువంటి విషయం 1వచనంలో మనకు నడుపుతుంది. చూడండి, అక్కడ అబ్రహామును దేవుడు ఏం చేశాడంట, అయితే దేవుడు ఈ రోజుల్లో కూడా ప్రజలను పరీక్షిస్తాడా పరిశోధిస్తాడా శోధిస్తాడా అని కొంతమంది ఆశ్చర్యపోతూ వాటి విషయంలో క్లారిటీ లేకోకుండా ఉన్నారు. ఈనాడు కూడా ఈ రోజుల్లో కూడా దేవుడు అబ్రహామును పరీక్షించినట్లుగా మనలను కూడా పరీక్షించేవాడుగా ఉన్నాడా? అర్థమవుతుందా? ఇక్కడ అబ్రహామును దేవుడు పరీక్షించాడా లేదా 22:1 మరొకసారి చదవండి మీరే. చాలండి, ఇక్కడ గమనించండి, దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు పరీక్షించడానికి అతనికి ఏమిచ్చాడు? దేవుడు శోధనిచ్చాడు అబ్రహామును. దేవుడు పరీక్షించేందుకు దేవుడు అబ్రహాంకి ఏమిచ్చాడు? అబ్రహామును ఇక్కడ పరీక్షించుతున్నాడు. 1వచనంలో ఆ సంగతులను జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఇక్కడ పరిశోధించడము పరీక్షించడం అనే దానికి అబ్రహాముకు దేవుడు ఏమిచ్చినాడు? గమనించండి, శోధన ఇచ్చాడు. శోధన పరీక్షకు నిలబడుతుంది. పరీక్ష ఒక వ్యక్తికి రాబోతున్నటువంటి ఆ పరీక్ష ఆ వ్యక్తికి శోధించే విధంగా ఉంటుంది, కొన్నిసార్లు బాధించే విధంగా ఉంటుంది. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఏమని పరీక్షించాడు పరిశోధించాడు? ఏ విధంగా పరిశోధించాడు అబ్రహామును దేవుడు? ఇదిగో అబ్రహామా, ఇస్సాకును బలిగా అర్పించుము అని చెప్పి దేవుడు అబ్రహామును ఆజ్ఞాపించాడు. అది శోధన కాదా? అతనికి బలహీనమైనదా కాదా? అతన్ని బలహీనమైన పరిస్థితికి దిగజార్చేటువంటి పరిస్థితే కాదా అది? ఆ విషయము, ఆ పరిస్థితి. ఇప్పుడు నీకు పుట్టినటువంటి ఏకైక కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించున్నాయనా అని చెప్పి ఒక వ్యక్తి నీకు ఏదైనా చెప్పాడనంటే అది ఒకవేళ అతని దృష్టిలో పరీక్షగా ఉన్నప్పటికీ కూడా అది పరీక్షను అనుభవిస్తున్నటువంటి వ్యక్తికి ఏ విధంగా ఉంటుంది? అది బాధాకరంగా ఉంటుందా లేదా శోధనగా ఉంటుందా లేదా? అయితే అబ్రహామును దేవుడు తన కుమారునే బలిగా అర్పించినప్పుడు అది అబ్రహాముకు శోధనగానే ఉంది, బలహీనంగానే ఉంది, కొంచెం బాధాకరంగానే ఉంటుంది. కానీ ఆ బాధాకరమైన విషయంలో కూడా అబ్రహాం ఎలాగా ఉన్నాడు? ఒకే దేవుడా, నేను నా కుమారుని అర్పిస్తానని చెప్పి బలిగా అర్పించడానికి తీసుకువెళ్ళాడు. చూడండి, ఒక పాఠశాల ఉపాధ్యాయుడు కూడా ఆ పిల్లలను ఏం చేస్తుంటాడు? ఒక ఒక స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు కూడా, టీచర్ కూడా పిల్లలను ఏం చేస్తుంటాడు? ఆ సంవత్సరం రోజులలో వారికి చెప్పినటువంటి పాఠములలో వారు చాలా గొప్పగా ఉన్నారా లేదా, ఆ పాఠములు వారికి సరిగా అర్థమయ్యాయా లేదా, లేదా వారి యొక్క చదువులో ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ రావాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ టీచర్ వాళ్ళకి ఏం చేస్తాడు? పిల్లలకు పరీక్ష పెడతాడు. అదే ప్రకారంగా ఒక వ్యక్తి కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ ఒక ప్రొడక్షన్ తయారు చేయాలని కంపెనీకి ఆర్డర్ వచ్చినప్పుడు ఆ ప్రొడక్షన్ బయటికి వెళ్ళబోయే ముందు ఏం జరగాలి? ఆ ప్రొడక్షన్కి ఏం జరగాలి? ఫస్ట్ టెస్టింగ్ జరగాలి, కానీ పరీక్ష జరగాలి. ఆ ప్రొడక్షన్ సరిగా ఉన్నదా లేదా అని చెప్పి నిర్ధారణ రావాలి. ఒక ఇంజనీరింగ్ దానికోసం ప్రత్యేకంగా ఏర్పరచబడి ఆ వస్తువు సరిగా ఉన్నదా లేదా అని చెప్పి అనేకమైన కెమికల్తో దాన్ని టెస్ట్ చేసి ఓకే ఇది పరీక్షలో ఫలితం బాగానే ఉంది అని చెప్పి సైన్ చేసి మాకు పంపించేస్తారు. ఈ ప్రొడక్షన్ బయటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే ఒక వ్యక్తికి ఆరోగ్యంగా ఉన్నాడు, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడు అనారోగ్యంగా ఉన్నాడు అని డాక్టర్లు కూడా ఏం చేస్తారు? ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా అనారోగ్యంగా ఉన్నాడా, ఇప్పుడు నీకు ఆరోగ్యం ఎలా ఉందని చెప్పి నీకు నీకు ఉన్నటువంటి రోగాలను బయటకు తీయాలంటే ఏం చేయలేదు డాక్టరు? అప్పుడు నిర్ధారణలోకి వస్తాడు, ఇతడు బాగానే ఉన్నాడు, మంచి ఆరోగ్యంగానే ఉన్నాడు, లేదా ఇతనికి మంచి ఆరోగ్యం లేదు, ఇతడికి ఈ వైద్యం అవసరము, కాబట్టి ఈ చికిత్సను నువ్వు తీసుకోవాలని చెప్పి చేస్తాడు. ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ మానవమైనటువంటి మనమే ఎన్నో పరీక్షలకు లోనైపోతూ ఉన్నాం. అనగా కొన్ని పరీక్షలను మనమే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అనేక ఉదాహరణలు ఉన్నాయి మీకు, ఇంకా చాలా విషయాలు కూడా ఉదాహరణలు మీకే తెలిసినట్టు ఉన్నాయి. ఒక కుమారుడికి ఏదైనా పట్టాభిషేకం చేయాలంటే రాజు కూడా కుమారుడికి ముందుగా ఏం చేస్తాడు? రాజ్యాన్ని చేతిలో పెడతాడా? అతనికి వివేకుడా కాదా, లేదంటే అతడు ఎలాంటి వాడో ఏ విధంగా ఉంటాడో అని చెప్పి పరీక్షలు చేస్తాడు. ఇలాగే ఒక వ్యక్తి నిర్ధారణలోకి రావాలి అని అంటే, ఒక వ్యక్తి బలమైన వాడిగా తయారు కావాలి అని అంటే, లేదా ఆ వ్యక్తి మంచివాడిగా ఆరోగ్యవంతుడిగా కావాలి అని అంటే, లేదా ఆ ప్రొడక్షన్ మంచిగా కంపెనీలో నుండి బయటికి రావాలి అని అంటే, ఒక మంచిగా పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు కావాలి అని అంటే, ఆ వ్యక్తికి ఏమవసరము? పరీక్ష అవసరం. ఈనాడు నీ పరిస్థితి కూడా ఒక వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు అని అంటే, నువ్వు మంచివాడిగా తయారు కావాలి అని అంటే, పరిపూర్ణుడిగా కావాలి అని అంటే, విధేయత గలవాడిగా కావాలి అని అంటే నీకేమవసరము? పరీక్షలు అవసరం. అయితే అదే కోణంలో దేవుడు అబ్రహామును పరిశోధించెను. అక్కడ అబ్రహాము దేవుడి మీద సరైనటువంటి విశ్వాసం గలవాడిగా ఉన్నాడా, లేదా కేవలం విశ్వాసం ఒకటే ఉన్నదా, విధేయత కూడా ఏమైనా ఉన్నదా అని చెప్పి తెలుసుకోవాలి. అతడు మంచివాడిగా బయటికి రావాలి అని అంటే అతనికి ఏమవసరమైనది అబ్రహాముకు? దేవుడు పరిశోధించండు. ఆ పరిశోధనలో అబ్రహాముకు ఏమైంది? ఆ పరిశోధనలో అబ్రహాముకు ఏమొచ్చింది? మంచి ఫలితాలు వచ్చాయా లేదా? అబ్రహాముకు మంచి ఫలితాలు వచ్చాయా లేదా? ఓకే దేవుడా, నా కుమారుని నువ్వు అడిగావు, ఎందుకు అడిగావు, ఏంటి కారణము అని అడిగాడా? నువ్వే వచ్చావు కదా తీసుకెళ్ళు అని చెప్పి కొండపైకి వెళ్ళాడు. ఎన్నేళ్ళ సంవత్సరంలో, ఎన్నేళ్ల పాటుగా అతని వయసు? అప్పటికి ఎన్నేళ్ళు అబ్రహాము యొక్క కుమారుని ఇస్సాకు వయసు ఎంత? 12 ఏళ్ల వయసు అనుకుందాం. 12 ఏళ్ల వయసు పిల్లడు మాట్లాడగలడా? మాట్లాడలేడా? మాట్లాడతాడా? మరి ఆ కట్టెలు చేతిలో పట్టుకొని పోతున్నాడు అబ్రహాము కుమారుడు, కట్టెలు గాడిద మీద కట్టెలు పెట్టుకొని పోతూ ఉన్నాడు, కత్తి పట్టుకొని ఉన్నాడు. అప్పుడు కుమారుడు ఏమని అడిగాడు ఇస్సాకు? తండ్రి, బలికి కావలసినటువంటి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బలి కోసం ఎక్కడా అని అడిగాడు లేదా? అంటే 12 ఏళ్ల కుమారుడికి, 12 ఏళ్ల వయసులో ఉన్నటువంటి పిల్లవాడికి బలికి ఏమేమి అవసరం ఉన్నాయో అని అతనికి అర్థమయ్యిందని అంటే, అతను ఇంతకు ముందు కూడా బలులు అర్పించేవాడిగా ఉన్నాడా లేదా? ఉంటాడా లేదా? కాబట్టి అడుగుతున్నాడు, ఇదిగో తండ్రి, బలికి కావలసినవి అన్నీ ఉన్నాయి, కానీ బలి పశువు లేదే ఎక్కడా అని అడిగితే, అప్పుడు తండ్రి ఏమని చెప్పాడు? దేవుడే చూసుకుంటున్నాడు, యెహోవా యీరే చూచుకోను అని పాట పాడుతుంటారు మీరు అందరూ. యెహోవా యీరే అంటే దాని అర్థము యెహోవాయే చూసుకుంటాడు. పదో మనం వెళ్దాం పైకి. వెళ్ళాడు, పైకి వెళ్ళాడు, బలిపీఠం మీద పండుకోబెట్టాడు. అప్పటికి తన కుమారునికి అర్థమై ఉంటుందా లేదా? ఓ, బలి పశువు ఎవరు ఇప్పుడు? నేనే ఇప్పుడు బలి పశువు, నేనే, నన్నే చంపబోతున్నాడు నా తండ్రి అని చెప్పి గిలిగిల్లాగాడా? ఏమన్నా ఏమన్నాడు? మౌనంగా ఉన్నాడు, ఒప్పుకున్నాడు, పండుకున్నాడు, కత్తుల కింద పడుకున్నాడు. తండ్రి కత్తి ఎత్తి తీసుకుపోయి నడకపోయాడు. ఎంత విశ్వాసం గలవారిగా ఉన్నారో లేదో అనేటువంటి విషయం అక్కడ పరిశోధించినప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం పరీక్ష వలన నిరూపించబడింది. ఏమన్నాడు అబ్రహామును దేవుడు? ఇందును బట్టి నీవు నీతిమంతునిగా ఎంచబడ్డావు, ఇదిగో
1: ఒక విశ్వాసానికి తగినటువంటి పరీక్ష జరగడం ద్వారా ఆ వ్యక్తి నీతిమంతుడిగా తయారయ్యాడు. అయితే ఆ విశ్వాసంలో అబ్రహాము విధేయత కూడినటువంటి క్రియలను చూపడం ద్వారా మాత్రమే జరిగింది. అయితే ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు కూడా పరీక్షలు అవసరమా కాదా? ఏమండి, ఈనాడు క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనకు కూడా ఈ రోజుల్లో కూడా పరీక్షలు జరుగుతాయా జరగవా? మాకేం తెలీదు, ఏమో మా ఇష్టం, మీకే తెలియాలి, మాకేం తెలియదు అని అంటారా? ఈ రోజుల్లో కూడా దేవుడు పరీక్షిస్తాడా పరీక్షించడా? కొన్ని ఉదాహరణలు బైబిల్లో ఉన్నటువంటి పరీక్షల గురించి చూద్దాం. ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 39వ వచనం చదవండి.

న్యాయాధిపతులు గ్రంథము 6:39. అప్పుడు గిద్యోను చూడండి, ఇక్కడ గిద్యోను కూడా ఒక గొర్రె ఉన్నిని తీసుకొని వచ్చి రాత్రి అంతా అక్కడ పెట్టి ఏం చేశాడు? దేవుడు అతనితో ఉన్నాడా లేదా, దేవుడు అతన్ని విడిచిపెట్టిపోయాడా లేదా అని చెప్పి పరీక్షించాడు. చూడండి ఒకసారి వచ్చిన బాగా గమనించండి. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద ఉండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చును చేత శోధింప సెలవిమ్ము. మానవుడు కూడా దేవుడిని శోధిస్తున్నాడు. ఇక్కడ దేవుడు తనతో ఉన్నాడా లేదా అని మానవుడు తెలుసుకోవాలంటే అతడు కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు శోధించుతున్నాడు. ఫస్ట్ ఈ 38 వచనాల్లో మీరు చదువుకున్నట్లయితే, ఒక గొర్రె బొచ్చును తీసుకుని వచ్చి కళ్ళంలో పండబెట్టినప్పుడు మంచు అంతా పడుతుంది, గొర్రె బొచ్చు మీద కూడా మంచు పడుతుంది. అయితే అప్పుడు ఈ గిద్యోను మళ్ళా వచ్చి ప్రార్థన చేసి, దేవా నేను నిన్ను పరిశోధించుతాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నాతో ఉన్నావా అని, నా మీద కోపం లేకుండా ఉన్నదని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వు, నేను నిన్ను పరీక్షిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఒక ఒక నిర్ధారణకు రావాలి అంటే మనుషులు కూడా దేవుని పరిశోధిస్తున్నారా? ఇక్కడ మనుషులు కూడా దేవుని పరిశోధిస్తున్నారు లేదా? దేవా నువ్వు నాతో ఉన్నావా లేవా ఈ చిన్న పరీక్ష వలన నిరూపించు. అప్పుడు ఏం చేశాడు గిద్యోను? ఒక గొర్రె బొచ్చును ఇక్కడ పెట్టేసి బయట పెట్టేశాడు. మంచు అంత కురుస్తూ ఉంది. ఇప్పుడు దీని మీద కూడా మంచు కురవాలా లేదా గొర్రె బొచ్చు మీద కూడా? అయితే దేవా ఈ గొర్రె బొచ్చు మీద మంచు కురవకోకుండా నువ్వు నాతో తోడుగా ఉన్నావని నిర్ధారణ అయ్యేంత వరకు ఈ విధంగా దీన్ని మర్చిపోవడం కాక అని చెప్పాడు. పొద్దున వచ్చి చూశాను కదా ఏమైంది, అంత లెక్కలో మంచు పడింది, కానీ ఈ గొర్రె బొచ్చు మీద మాత్రము మంచు లేదు. అప్పుడు అతనికి ఏమర్థమైంది? ఈ 40 ఆ రాత్రి దేవుడు అలాగ చేశాను, నేల అంతటి మీద మంచు పడినను, ఆ బొచ్చు మాత్రమే పొడిగా. అప్పటికి నిర్ధారణ అయిందా లేదా గిద్యోనుకు దేవుడు తనతో ఉన్నాడని, దేవుడు తనను కోపించుకోకుండా క్షమించాడని గిద్యోనుకు అర్థమైందా లేదా? ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 10:1.

మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం, సేబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థం గల మాటల చేత అతని శోధించుటకై వచ్చెను. ఏం జరిగింది ఇక్కడ? దేవుణ్ణి పరిశోధించినటువంటి గిద్యోనుని చూశాము. ఆ తర్వాత ఒక జ్ఞానిని పరిశోధించడానికి సేబాదేశపు రాణి వచ్చి పరిశోధించుతుంది. ఇక్కడ అర్థమైందన్నమాట. ఒక ఒక వ్యక్తి నిర్ధారణకు రావాలి. ఇప్పుడు ఇతను నిజంగా జ్ఞానవంతుడా కాదా? ఎవరు? సొలొమోను. సొలొమోను రాజు జ్ఞానవంతుడా కాదా? అందరు చెప్పుకుంటున్నారు ఇతడు జ్ఞానవంతుడే అని. అప్పుడు ఎవరు ఇచ్చారు? తూర్పు దేశపు రాణి, సేబా దేశపు రాణి వచ్చి వేగుల వారితో పెద్ద పెద్ద ధనముతో బంగారుతో నగలతో తీసుకుని వచ్చి అతని మీద కూర్చొని ముందర కూర్చొని ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నల ద్వారా, ఆ పరీక్షల ద్వారా అతడు ఏమై ఉంటాడని తెలుస్తుంది ఆమెకు. ఇతడు జ్ఞానవంతుడా కాదా? చూడండి, బైబిల్లో దేవుడిని మనుషులు పరిశోధించారు, మనుషులను మనుషులు పరిశోధించుకుంటున్నారు. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం, ఇక్కడ లోహాన్ని పరీక్షించే విషయం ఏందో చూద్దాం. చూడండి, వెండికి ఏం తగినది? ఇక్కడ వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది. హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండికి ఏమవసరము? మూస అవసరము. బంగారుకి ఏమవసరము? బంగారుని ఎక్కడ కలిగిస్తారు చెప్పండి? కొలిమిలో. అంటే ఇప్పుడు చూస్తున్న కొలిమిలో నిప్పులో ఇటు పెట్టి ఇటు కొత్తరు అనుకుంటున్నారు అన్నమాట. చిన్న వేడి గుట్టించి దాన్ని కరిగించుతారు. మీరు ఎప్పుడైనా మీరు కొన్ని కొన్ని హిస్టరీ ఛానళ్ళు చూస్తున్నాను దయచేసి ఒక్కొక్కసారి. బంగారు గనులు ఎన్ని ఉన్నాయో తెలుసా ఆఫ్రికా ఖండంలో? వాళ్ళకు అదే పని. ఇప్పుడు మనం చేలలో వరి ఎట్టేసుకుంటూ ఉంటామో, పంటలలో చేలలో సొప్ప ఎట్టేసుకుంటూ ఉంటాం, వరి ఎట్టేసుకుంటామో, వాళ్ళకంటూ ఒక ప్రదేశాలు ఉంటాయి. కొన్ని కొండల కింద, కొన్ని కొన్ని ఎకరాలు ఎకరాలు, ఆ ఎకరాల కింద 100 మీటర్ల లోపలికి ఇట్లాగే దిగుతూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడక్కడ ఖనిజాలు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ కళ్ళకు బ్లూ రే కనబడేటువంటిది ఒక ఒక రకమైనటువంటి కళ్ళెద్దాలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ బంగారు ఉంటుంది అక్కడ బ్లూ కలర్లో వేరే కలర్లో కనబడతా ఉంటుంది వాళ్ళకు. ఆ మట్టిని అంతా కూడా వాళ్ళు కొట్టి ఆ మట్టిని దిబ్బలు తట్టలతో పైకి పంపిస్తూ ఉంటారు. దాన్ని తీసుకుని వచ్చిన తర్వాత అదంతా బంగారు కాదు. అప్పుడు ఆ బంగారాన్ని అంతా కూడా తీసుకుని వచ్చి ఆ మట్టిని అంతా తీసుకుని వచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే కెమికల్ ఫ్యాక్టరీకి పంపిస్తారు. లేదా కొంతమంది వాళ్ళే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఆ మట్టిలో కొన్ని కెమికల్లు కలిపి దాన్ని కరిగించి కరిగించి కరిగిస్తే అంత వస్తుంది. ఇంత పెద్ద మట్టిలో నుండి అంత వస్తుంది బంగారు. అట్లా జరుగుతూ ఉంటుంది. మీరు బాగా గమనించండి, ఒక బంగారు బయటికి రావాలని అంటే ఎన్నో పరీక్షలు అవసరం. ఒక ధాతువు అంటే, ధాతువు అంటే వస్తువు, ఆ వస్తువును తీసుకొని వెళ్తారు వాళ్ళే. ఇది సరైనటువంటి బంగారా కాదా, 24 క్యారెట్సా కాదా, లేకుంటే ఇంకా తక్కువ ఉన్నటువంటి క్యారెట్సా ఏంటి అని చెప్పి బంగారును కూడా పరీక్షించేటువంటి లోహాలు ఉన్నాయి ఎన్నో బయట. కెమికల్స్ ఉన్నాయి, కెమికల్స్ వాడుతూ ఉంటారు. ఇలాగ మనం గమనించుకుంటే ఒక వ్యక్తి మంచి బంగారాన్ని పేటికి తీయాలన్నా కూడా ఏమవసరమైనది? అక్కడ పరీక్షలు అవసరమే కదా. లేదా ఒక పాత సినిమాలలో మీరు ఒకవేళ గుర్తించుకోండి, ఈ మంచి హాలీవుడ్ సినిమాలు కానీ మంచి సినిమాలలో కానీ ఏదైనా మంచి ఛానల్స్లో కానీ మీరు చూడండి ఒకసారి, బంగారాన్ని పరీక్షించేటువంటి ప్రక్రియను ఉంటుంది. ఇప్పుడు మీరే గమనించండి, కేజీఎఫ్ అని ఇక్కడ బెంగళూరు దగ్గర కేజీఎఫ్ అని ఒకటి బంగారు మైనింగ్ ల్యాండ్ ఉంది ఒకటి. దాంట్లో నుండి ఒక దిబ్బ, ఒక తట్ట మట్టి కూడా బయటికి పోనియరు. ఎందుకంటే అదంతా కూడా మళ్ళీ ఆ మట్టిని మళ్ళా పరిశోధన చేసి మళ్ళా పరీక్షించి బయటికి తెచ్చి అంతైనా బంగారు దొరుకుతుంది అంట. మట్టిని కూడా బయటికి పోనియరు. బంగారు బయటికి రావాలని కూడా పరీక్ష అవసరమే. ఊరికే పరీక్షలు లేకపోకుండా ఇదిగో ఇదంతా బంగారాన్ని తీసుకుని వెళ్తే అదంతా చెల్లుతుందా? లేదా నాకు ఒక కొన్ని టన్నుల మట్టి ఉంది, బంగారు టన్నులలో నుండి తీసుకుని వచ్చినటువంటి కొన్ని టన్నుల మట్టి ఉంది. ఈ టన్నుల మట్టి అంతా తీసుకొని నాకు ఇంత డబ్బులు ఇవ్వండి ఇస్తారా? ఓ పోబాయ్య, దాంట్లో ఎంత బంగారు ఉందో మాకే తెలుస్తుందా? అప్పుడు బంగారు నిరూపణలోకి రావాలంటే ఏం చేయాలి? కెమికల్స్ వేయాలి, దాంట్లో పరీక్షించాలి, అప్పుడు ఆ బంగారం బయటికి వస్తుంది. చూడండి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము.
దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు భోజనాన్ని కూడా పరీక్షించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. చూడండి, ఇక్కడ దానియేలు ఆహారం ఇచ్చేటువంటి ఆహారం పెట్టినటువంటి ఆ నపంసకుని అడుగుతున్నాడు ఏమని, ఇదిగో మీ దేశ ఆచారం ప్రకారంగా ఇన్ని మాంసం తినాలి, ఈ రకమైనటువంటి భోజనాలు చేయాలని మీరు చెప్తున్నారు కదా, నేనైతే అసహ్యమైన వాటిని ముట్టను, నేను యూదుడను, నేను ఈ విధంగా మీకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని నేను తినను, అయితే వారి వలె నామకం కూడా ప్రకాశవంతంగా ఉండాలి అని అంటే ఒక 10 రోజులు నాకు టైం, అయితే ఆకుకూరలు, పండ్లు, కాయలు, ఆకుకూరలు నాకు తెచ్చి పెడతా ఉండు, 10 రోజులు గడువివ్వు, ఈ 10 రోజుల్లో ఈ ఆహారాన్ని నేను తిన్న తర్వాత నా ముఖములను వాళ్ళ ముఖములను చూడు, అప్పుడు ఏది బాగున్నదో అప్పుడు నీవు దాని దగ్గర రావచ్చు. అంతేనా కాదు, ఇప్పుడు దానియేలు ఏమన్నాడంటే మంచి ఆహారము నాకు వద్దు, అంటే ఆ మాంసపు ఆహారము నాకు వద్దు, రాజుల భోజనము నాకు వద్దు, ఆకుకూరలు మాత్రం నాకు పెట్టు. చూడండి, ఇక్కడ ఆహారాన్ని ద్వారా కూడా మనిషి పరీక్షించబడుతున్నాడు. ఇప్పుడు నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, నీకు భోజనము ఆరోగ్యం బాగలేదు, నీకు మంచి ఆహారం తినాలి అని చెప్తాడు డాక్టర్. ఇంకా కొన్ని చెప్తాడు ఏమంటే, ఈ కొన్ని రోజులు పథ్యం ఉండు, ఈ విధమైనటువంటి మజ్జిగ తాగు, లేదంటే ఈ విధమైనటువంటి ఆకుకూరలు తిను, ఆ తర్వాత మళ్ళీ రా, నీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఏమైనా తగ్గిందా లేదా, లేదంటే ఇంకా ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా లేదా అని చెప్తారు. ఇప్పుడు దానియేలు కూడా ఏం చేస్తున్నాడు, మంచి బలమైన వాడిగా ఉండాలి, ఆ ఇతర రాజనీతి కుటుంబీకులతో పాటు ఇతడు కూడా మంచిగా ఆరోగ్యవంతుడిగా ఉండాలి అని అంటే అక్కడ ఏమని అడిగాడు దానియేలు, నాకు ఈ ఆహారంతో పరీక్షించుకున్న రోజులు. 12వ వచనం చదవండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో, భోజనమునకు శాక ధాన్యములను పానమునకు నీళ్లను నీ దాసులకు మాకు ఇప్పింపుము, దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించుము, పిమ్మట మా ముఖములను రాజు నియమమును భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్లుగా నీ దాసులమైన మా ఎడల జరిగించుము. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని ఏం చేశాను, పరీక్షించాను. ప్రతి దానికి పరీక్ష ఉందా లేదా, ఇప్పుడు ఉందా లేదా, ప్రతి దానికి పరీక్ష ఉన్నదా లేదా, మీరు పిల్లలతో ఆడుకోవద్దండి, దయచేసి టయాన్ని దేవునికి కేటాయించండి. ప్రతి దానికి కూడా పరీక్ష ఉన్నదా లేదా, బంగారును మంచి బంగారుగా తయారు కావాలంటే దానికి పరీక్ష అవసరమా లేదా, అవునా కదా. ఆ తర్వాత దేవుడు తనతో ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి కూడా గిద్యోను ఏం చేశాడు, పరీక్ష చేశాడు. ఇతనికి మంచి జ్ఞానం ఉన్నదా లేదా అని చెప్పి సేవాదేశపు రాణి కూడా వచ్చి ఏం చేసింది, పరీక్షించింది. ఆ తర్వాత దానియేలు కూడా మంచివాడా, మంచి మలవైన వాడిగా ఉంటాడా లేదా అని చెప్పి కొన్ని దినములు అతనికి ఏం అవసరం వచ్చింది, ఆహారంతో మంచి పరీక్ష అవసరం వచ్చింది. ఇంకొక వచనాన్ని చూసుకుందాం, లూకా సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొన్ని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను అన్ను. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ 5 జతల ఎడ్లను కొన్నప్పుడు అతడు ఏమని చెప్తున్నాడు, వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను 5 జతల ఎడ్లను కొన్నాను, అవి సరిగా ఉన్నాయా లేవా అని నేనేం చేయాలి, ఇప్పుడు పరీక్షించాలా, ఎద్దులను కూడా కొన్నాను నేను, వాటిని పరీక్షించాలా. అందుకే ఏం చేస్తారంటే, ఎద్దులు బాగున్నాయా లేదా అని చెప్పి వాటికి కొన్నిసార్లు టైర్లకు తాడు కట్టి, అంటే టైర్లు దొల్లకోకుండా ఇట్లా
దొరికిపోకుండా ఆ టైర్లకు కట్టెను తాడు కట్టేసి బండి సారీ ఆ ఎద్దులకు ఆ బండి కట్టేస్తారు. టైర్లు దొరకపోకుండా వాటికి తాడుతో బిగించేస్తారు. అప్పుడు అవి ఎంత దూరం లాక్కొని పోతాయో ఆ ఎద్దులు మంచి ఎద్దులు అని చెప్పి వాటిని తీసుకుని లక్షలు లక్షలు ఎత్తుకొని కొనుక్కుంటారు. నేను చూసేవాడిని మా తాతకు ఎద్దులు ఉన్నప్పుడు, మా తాత ఎద్దులు కొనాలని ఎవరే వాళ్ళు వచ్చినప్పుడు వాటిలో ఆ విధంగా పరీక్షించేవాళ్ళు. పళ్ళు సరిగా ఉన్నాయా లేవా, దానికి తోక సరిగా ఉన్నదా లేదా దానికి అని చెప్పి, కొమ్ములు సరిగా ఉన్నాయా చెవులు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పి ఆ ఎద్దులు అన్నిటిని కూడా పరీక్షించేవాళ్ళు మా తాతతో పాటు అప్పుడు చిన్నప్పుడు చూసేవాడిని. ఇలా గమనించండి, ఎద్దులను సైతం కూడా పరీక్షిస్తున్నారే. నీ వస్తువులు ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు వస్తువులు కూడా సరిగా ఉన్నాయా లేదా అని వాటిని పరీక్షిస్తున్నారే. అయితే ఇవన్నీ మనకు తెలిసిన తర్వాత ఈనాడు మనకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే, ఈ రోజుల్లో దేవుడు మనలను కూడా పరీక్షిస్తాడా లేదా? నీకున్నటువంటి విశ్వాసాన్ని, నీకున్నటువంటి భక్తి భయములను దేవుడు పరీక్షిస్తాడా లేదా? పరీక్షిస్తాడా లేదా? పరీక్షిస్తాడా? నీవు ఒక ఎద్దును కొనాలన్నా, ఒక వస్తువు కొనాలన్నా, ఒక ఏదైనా దానిని చూడాలన్నా, పెళ్లి సంబంధాలకు వెళ్ళాలన్నా, ఇంకా ఏవో చేయాలన్నా కూడా నువ్వేం చేస్తావు? పరీక్షిస్తున్నావు. ఇప్పుడు మరి ఈ రోజుల్లో దేవుడు పరీక్షిస్తున్నాడా లేదా? అయితే ఇప్పుడు ఒక చిన్న భావాన్ని మీరు తెలుసుకోండి, ప్రతి పరీక్ష మనల్ని ఏం చేస్తుంది అంటే కొన్ని సవాళ్ళని ఇస్తుంది. ప్రతి పరీక్ష మనకేమిస్తుంది? కొన్ని సవాళ్ళు ఇస్తుంది. ప్రతి పరీక్ష అందులో నీకు విజయం అవ్వడానికి చాలా ఆస్కారములు ఉంటాయి. అదే మాదిరిగా ఆ పరీక్షలో నీవు ఫెయిల్ అవ్వడానికి కూడా అంతే ఆస్కారం ఉంది. ప్రతి పరీక్షలలో నీవు విజయాన్ని సాధిస్తావు, అదే మాదిరిగా ప్రతి పరీక్షలలో నీవు విఫలం కూడా అవుతావు. ప్రతి పరీక్ష దేవుడి వైపు నీకు నిన్ను నడిపిస్తుంది, అదే మాదిరిగా ప్రతి పరీక్ష నిన్ను సాతానుకు కూడా దగ్గర చేస్తుంది. అర్థమైందా నేను చెప్పే విషయము? ప్రతి పరీక్ష నిన్ను దేవుని దగ్గరికి నడిపిస్తుంది, అదే పరీక్ష కొంచెం అటు ఇటుగా అయితే నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? సాతాన్ దగ్గరికి కూడా నడిపిస్తుంది. అందుకే ఇంతకుముందు కూడా నేను పరీక్ష గురించి చెప్పినప్పుడు, మన పరీక్ష ఎలాంటిదంటే ఒక రూపాయి బిల్లును అలాగా తిప్పినప్పుడు అది ఎలాగ పడుతుందో మనకు తెలియదు, బొమ్మ పడవచ్చు బొరుసు పడవచ్చు. అయితే మనకు ఉన్నటువంటి పరీక్షలలో మనం ఫెయిల్ అవుతే అపవాదికి చాలా సంతోషం. సవాళ్ళతో కూడినదై ఉన్నది ఈ పరీక్ష కూడా. కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు అసహ్యంగా ఉంటుంది, కొన్నిసార్లు మంచి ప్రయోజనవంతమైనటువంటి విధానాన్ని తీసుకుని వస్తుంది, కొన్నిసార్లు నిష్ప్రయోజనమైనటువంటి విధానాన్ని కూడా నీకు తీసుకుని వస్తుంది, బాధాకరాన్ని తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఒక ఉదాహరణకు మనం వ్యక్తి గురించి చెప్పుకున్నాం. అబ్రహాము పరీక్షించబడ్డాడా లేదా? అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసము సరైనదా లేదా అని చెప్పి పరీక్షించబడిందా లేదా? అయితే అబ్రహాము ఆ సమయంలో విఫలమై ఉంటే, అయ్యో నా కుమారుని నేను ఎందుకు బలి ఇయ్యాలని చెప్పి ఒక్క నిమిషం అలా ఆలోచన చేసినంటే ఏమైపోయేవాడు? అతడు సంతోషంగా ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలతో ఉండేవాడేమో కానీ, నాడు బైబిల్లో అతనికి ఒక మాదిరిగా బైబిల్ అంతా కూడా అతని గురించి రాయబడేది కాదు. ప్రతి సవాళ్ళు కూడా బాధాకరాన్ని ఇస్తుంది. అతనికి కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి వచ్చింది, తన కుమారుని బలిగా అర్పించడం అంటే. నిజానికి అబ్రహాం బలి అర్పించాడా లేదా? ఒక మాట చెప్తున్నాను, అబ్రహాం తన కుమారుని బలి అర్పించాడా అర్పించలేదా? అర్పించాడా లేదా? ఎలాగ అర్పించాడు? కత్తి తీసుకుని నరికి రక్తాన్ని ఏమైనా చిందించాడా? హృదయంలో దృఢం చేసుకున్నాడు. యాస్, దేవుడు అడిగాడు, నేను ఇప్పుడు దేవునికి ఇయ్యబోతున్నాను. ఈ సంఖలో నీకు పిల్లోడు చేతిలో ఉన్నప్పటికీ కూడా నాది కాదు, ఇప్పుడు నా దగ్గర పిల్లోడు కత్తి పట్టుకొని నా దగ్గర ఉన్నప్పటికీ కూడా ఈ పిల్లోడు నాది కాదు. ఇప్పుడు ఎవరు పిల్లోడు? ఈ పిల్లోడు ఈసాకు ఎవరికి? ఇప్పుడు దేవునికి ఇవ్వడానికి నేను వెళ్తున్నాను. దాదాపు ఆ కొండ ఎక్కడానికి ఒక రోజు 2 రోజులు పట్టింటుందా? ఒక కొండ ఎక్కడానికి 8 రోజులు పట్టింటుంది? ఆ కొండ ఎక్కి కిందికి ఎక్కి దిగి రావడానికి, కట్టెలు ఎత్తుకొని పోవడానికి 8 రోజులు పట్టింటుంది? 4 రోజులు 3 రోజులు పట్టిండొచ్చు, లేదంటే 1 వారం పట్టిండొచ్చు. అంటే ఒక కొండ అంటే ఈ మన కొండ నాగేశ్వరం ఈ కాదు కొండలు అంటే. మీరు వెళ్ళండి, ఎరుకో పట్టణానికి వెళ్ళండి, ఇస్రాయల్ పట్టణానికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి కొండలను ఒకసారి చూడండి. ఆ కొండలు ఎలా ఉండేవి అంటే మనలాగా ఇప్పుడు సాధారణంగా ఉండవు, అడవులు మాదిరి ఉండేవి, ఎక్కడానికి చాలా కష్టంగా ఉండేవి. ఆ అడవిలో ఆ కొండ మీదకి పైకి ఎక్కాలంటే ఎన్నో నీళ్ళు అవసరము, కావలసిన ఆహారం అవసరము, దానికోసం రెస్ట్ అవసరము, ఎండ వచ్చినప్పుడు చెట్టు కింద కూర్చోవడం అవసరము. ఈ విధంగా దాని పైకి ఎక్కేటప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుకుంటారు, ఆ మాటలలో అన్ని దినములలో వాళ్ళు ఎక్కినప్పుడు ఎన్నికి రావడానికి ఎంతసేపు పట్టేది, మళ్ళీ
సంభాషణ ఉంది కదా వాళ్ళలో, దేవా ఈ టైంలో ఎందుకు ఈ సాగు మనకు అవసరమా, ఇది వెళ్ళిపోదాం పదా అని అనుకునేదానికి ఎంత చరణం పట్టిండో అబ్రహాంకు. కానీ ప్రతి విషయంలో అబ్రహాము దేవుని ఎదుట విధేయత చూపించుకునే వచ్చాడు. అయితే నేటి దినములలో అబ్రహామును దేవుడు పరీక్షించినట్లుగా మనలను కూడా పరీక్షిస్తాడా పరీక్షించడా దేవుడు? ఇది ఈరోజు ప్రశ్న. చెప్పండి, మీరు పరీక్షిస్తాడా పరీక్షించడా దేవుడు? కొన్ని విషయాలను పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము. త్వర త్వరగా చదువుకుందాము. నిర్గమకాండము 15వ అధ్యాయము. నిర్గమకాండము 15వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు తీసి చదవండి. చాలండి, ఇక్కడ చూడండి 24 వచనం జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీయులు మోషే మీద ఏం చేశారు? 24 వచనం ప్రారంభంలోనే మేమేమి త్రాగుదామని మోషే మీద సనుగు కొన్నారు ఇశ్రాయేలీయులు. అయితే ఆ సనుగు కొన్న తర్వాత ఏం జరిగింది? అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను, అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు ఏమైను. మీరు ఒక పాట పాడతారు, మారాను పోలి నా చేదైనా అని పాట పాడతారు కదా, ఇదే ఆ మారా సందర్భం. ఇదే బైబిల్ గ్రంథంలో మారా సందర్భం ఇదే. నిర్గమకాండము 15వ అధ్యాయం 24వ వచనంలో నుండి మారా సందర్భం. మారా అంటే ఏంటి? చేదు. అక్కడ వాళ్ళు నీళ్లు తాగడానికి వెళ్తూ ఉన్నాడు ఇశ్రాయేలులో 600,000 కాల్పుల మంది, 20 లక్షల మంది కూడా అక్కడ త్రోవలో వెళ్తూ ఉంటే నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగడానికి ఎలాగున్నాయి? నీళ్ళు ఎలా ఉన్నాయి? తాగడానికి విషయంగా ఉన్నాయి. చేదు అని అంటే దాన్ని వేరే విధంగా మనం అనుకోవచ్చు. తాగేదానికి పరిస్థితి పద్ధతిగా లేవు, నీళ్లు తాగేంత విధానంగా లేవు. అప్పుడు వాళ్ళు ఏమడిగారు ఇశ్రాయేలీయులు మోషేను, మేమేమి తాగుదము అని చెప్పి సనుక్కున్నారు మోషేను. అప్పుడు మోషే ఏం చేశాడు దేవునికి? దేవుడు మోషేకి ఏం చేశాడు? సారీ, మోషే దేవునికి ఏం చేశాడు? యెహోవాకు మొరపెట్టాను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపించి అది నీళ్ళలో వేసిన తర్వాత ఆ నీళ్ళు ఏమాయను? మధురమాయను. అయితే ఆ మధురంలో ఆయను అయిన తర్వాత అక్కడ దేవుడు వాళ్ళని ఏం చేశాడు? అక్కడ ఆయన వారికి కట్టడలను విధించి నిర్ణయించి అక్కడ వారిని ఏం చేశాడు దేవుడు? ఏమని పరీక్షించాడు చూడండి 26వ వచనంలో. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తునకు కలుగజేసిన రోగంలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. గమనించండి ఇక్కడ ఏం జరిగింది. ఇశ్రాయేలీయులను దేవుడు పరీక్షిస్తున్నాడా దేని నుంచి? చదివితే కదా. ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా పరీక్షిస్తున్నాడు, దేని నుంచి పరీక్షిస్తున్నాడు? ఇక్కడ ఆజ్ఞలిచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చే పరీక్షిస్తున్నాడు దేవుడు. ఈనాడు మనుషులను కూడా దేవుడు దేని ద్వారా పరీక్షిస్తున్నాడు అని అంటే కొన్ని నియమాలు ఇచ్చాడు, ఇవి చేయాలి, ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు అన్నప్పుడు నువ్వు చేసావనుకో ఆ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయినట్టే. ఇవి చేయమని నీకు చెప్పాడు అనుకో, అవి చేయకోకుండా అయ్యావంటే నిన్ను పరీక్షించినట్లే. ఆ పరీక్షలలో నువ్వు ఇలాగా తిరకాసుగా ఉన్నప్పుడు నువ్వు విఫలమైనట్టే. ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి, చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 3వ వచనం. అతడు నీతో చెప్పిన సూచక క్రియ మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కళ్ళలు కనువాని మాటలను వినకూడదు.
ఏలయనగా మీరు మీ దేవుడనే యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో అని తెలుసుకున్నటకు మీ దేవుడనే యెహోవా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఏమంటే ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? ఎవరి గురించి చెప్పబడుతుంది ఇక్కడ? 13వ వచనం స్టార్టింగ్ లో నుండి 1వ వచనం చదవండి. సంభవించినాను అంటున్నాడా, సంభవించకపోయినాను అంటున్నాడా? ఒకవేళ అతను వచ్చి ఇదిగో ఈ సూచక క్రియ జరిగింది కదా, ఇక్కడ దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పినప్పటికీ కూడా నువ్వేం చేయకూడదు? నీవు అతని మాటలు వినకూడదు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఆ ఇతను చెప్పినట్టు జరిగిపోయినాయి కదా, మరి ఇతని మాట మనం విన్నాం కదా అని అంటారు. నీ మాట మనం వినాలి అని అంటే ఆజ్ఞ ఉండాలి మనం, అనా కాదు? ఏం వింటున్నారా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఇదిగో కొన్ని పండుగలు మనం చెయ్యాలి, కొన్ని పద్ధతులను మనం పాటించాలి, మనం గ్రామాన్ని కూడా అనుసరించాలి అని చెప్పినప్పుడు, ఒకవేళ అతను దైవ సేవకుడు అన్నప్పటికీ కూడా, దేవునికి సేవ చేసేవాడు అయినప్పటికీ కూడా, దేవ సంఘానికి పెద్ద అయినప్పటికీ కూడా నువ్వేం చేయకూడదు? నువ్వేం చేయకూడదు? ఆయన పెద్ద సేవకుడు కదా, ఆయన 70

ఆయన మాటల కంటే పిల్లవాడివి నీవు చెప్పిన మాట నేను వినాలనా? లేదా అంతమంది పెద్దలు చేస్తున్నారు కదా మనము చేద్దాం పద అని చెప్పి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని శోధించినా కూడా మీరేం చేయకూడదు? వారు చెప్పినట్టుగా చేయకూడదు. చూడండి, అక్కడ వచ్చిన ఎవరి గురించి మాట్లాడుతుందంటే అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతుంది. ఇదిగో దేవుని చిత్తం ఇలాగ ఉన్నదే అని అనుకున్నాము. ఒకవేళ దేవుని చిత్తం ఇలాగ ఉందని అనుకుందాం, దేవుని చిత్తం ఇలాగ ఉందని అనుకుందాం. ఈ దేవుని చిత్తాన్ని ఇక్కడ ఉంచి అబద్ధ ప్రవక్తులు అనేకమైన సూచక క్రియలను అద్భుతాలను గొప్ప కార్యములను ఇక్కడ చేస్తూ వచ్చారని అనుకుందాం. అప్పుడు మీరు ఎవరిని అనుసరించాలి? దేవుని ఆజ్ఞను అనుసరించాలనా, లేదంటే అబద్ధ ప్రవక్తలను చేసిన సూచక క్రియలను అనుసరించాలనా? ఎవరిని అనుసరించాలి? ఇందాక మీ నిర్గమకాండంలో చూసాం దేవుడు వాళ్ళని ఎలాగ పరిశోధించినంట, ఏమిచ్చి పరిశోధించినంట, విధులను ఆజ్ఞలను కట్టడలను నియమాలను నిబంధనలను ఇచ్చి దేవుడు మనలను పరీక్షిస్తున్నాడు ఇక్కడ. అయితే ఈ నియమాలను నిబంధనలను ఆజ్ఞలను అటు ఉంచి ఒక అబద్ధ ప్రవక్త కానీ దేవుడు అబద్ధ సేవకుడు కానీ కొంతమంది బోధకులు అబద్ధ బోధకులు కానీ వచ్చి అయ్యో ఏ చేస్తున్నాం అయి చేస్తున్నాం అంటే మీరేం చేయాలి? వీటిని విడిచిపెట్టాలనా ఆజ్ఞలను? కానీ ఇప్పుడు మనము వీటినే ఫాలో అవుతున్నాం, అబద్ధ ప్రవక్తలు చెప్తున్నటువంటి మాటలనే ఫాలో అవుతున్నాం. అందుకే ఈనాడు నోరు నొత్తి కొట్టుకొని చెప్పేది ఎందుకే అయ్యా, అవి ఆజ్ఞలు కాదు, అవి నిజమైన ఆరాధన కాదు, అవి నిజమైన సంఘం కాదు, అవి అబద్ధ బోధకులు, అబద్ధ పెద్దలు, అబద్ధ బోధకులు, అనేకమైనటువంటి ఆచారాలతో కూడినటువంటి ఆరాధన జరుగుతున్నాయని చెప్పి మనం హెచ్చరించబడేది. అందుకే ఇక్కడ దేవుని నియమం ఏమై ఉన్నదో దానిని మనం అనుసరించాలి, కానీ అబద్ధ బోధకులు చెప్పినట్టు మనం నమ్మకూడదు. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తున్నాడు లేదా? అబద్ధ బోధకుల ద్వారా దేవుడు పరీక్షిస్తున్నాడు లేదా? చూడండి మూడవచనం, పదమూడవ అధ్యాయం మూడవ వచనం, అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యమును గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలు కానీ కలలు కనువాని మాటలు కానీ వినకూడదు. ఏలా అనగా ఎందుకనగా, ఎందుకు మనం వినకూడదు అని మాటలు ఎలయనగా, మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు మీ దేవుడు మిమ్మల్ని ఎందుకు పరీక్షిస్తున్నాడు? మీరు సరిగా ఆయనను ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలని దేవుడు కొంతమంది అబద్ధ బోధకులను తీసుకుని వస్తున్నాడు. ఇది మీకు అర్థమైతే మీరు గొప్ప వాళ్ళు అవుతారు. దేవుడు మిమ్మల్ని ఈ రోజు కూడా పరీక్షిస్తున్నాడు. కొన్ని అబద్ధ బోధకులను, కొన్ని అబద్ధ సంఘములను, కొన్ని అబద్ధ పద్ధతులను తీసుకుని వచ్చి వాటి ద్వారా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పరీక్షలలో మనము పడిపోతాం, ఫెయిల్ అయిపోతాం. నిజమా కాదా? ఇంకొక వచనం మారింది, ఆ వచనం నేను కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో అని తెలుసుకున్నటకై. ఒక వ్యక్తి దేవుని ప్రేమించాలంటే ఏం చేయాలి? ఒక వ్యక్తి దేవుని ప్రేమించాలంటే ఏం చేయాలి? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? మీరందరూ దేవుని ప్రేమిస్తున్నారా లేదా? మీరందరూ దేవుని ప్రేమించేవారైతే మీరేం చేయాలి? ఇప్పుడు దేవుని కట్టడలను గైకొనాలి, దేవుని నియమాలను గైకొనాలి. ఇదిగో ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడంటే అతను మొదటిగా ఏం చేయాలి? నా ఆజ్ఞలను గైకొనాలి. దేవుణ్ణి నీవు ప్రేమిస్తున్నావు అని అంటే నీవు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనే వాడిగా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ బిడ్డలు ఈ మనుషులు నన్ను ప్రేమిస్తున్నారో లేదో అని తెలుసుకున్నట్టయి అబద్ధములను పుట్టించడానికి కొంతమంది ప్రవక్తలను పంపుతున్నాడు నిన్ను పరీక్షించడానికి. ఏం చేస్తున్నాడు? నువ్వు నిజంగా పూర్ణంగా ప్రేమిస్తున్నావా లేదో అని తెలుసుకున్నట్టయి అబద్ధములను నమ్ముటకు కొంతమంది అబద్ధ బోధకులను పరీక్షించడానికి నేను పంపుతున్నాను మీ దగ్గర. బాధాకరమైన విషయం ఏమిటంటే మనం అందులో ఫెయిల్ అయిపోతున్నాం. వీళ్ళు చేసేది బాగానే ఉంది కదా, వీళ్ళందరూ కూడా నమ్ముతున్నారు కదా, ఇదే ఎక్కువ ఉంది కదా, ఇదే ఎక్కువ మందితో ఉన్నారు కదా, ఇది అధికమైన వారిగా ఉన్నారు కదా అని చెప్పి దీన్ని మనము వెంబడించలేని వారిగా ఉన్నాము. అదే ఈరోజు మనకు మనలో జరుగుతున్నటువంటి విషయం. వీడు ఎంత చెప్తున్నాడు, వీడుకుంటే 10 మంది లేదు సంఘంలో, వీళ్ళు చెప్పే బోధలో ఇంత లేదు, ఇంతమంది లేరు, ఆడ చూడుకోండి అంతమంది కూర్చొని ఉన్నారు, ఒక 200

చేస్తున్నారు ఉత్సవాలు, అది అక్కడ నిరూపించబడ్డ దేవుడు ఆజ్ఞలను గైకొంటున్నావో లేదో అని చెప్పి నీ ఆజ్ఞలను గైకొనాలని పరీక్షిస్తున్నారు. బాధాకరమైన విషయము ఆ సవాల్లో అందరూ ఫెయిల్ అయిపోతున్నారు. మనలో కూడా కొంతమంది 2000 లెక్క తీసుకుని అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అబద్ధాన్ని బోధించేటువంటి వారికి దాన్ని వెంబడించడానికి దాన్ని అనుసరించడానికి మనలో కూడా కొంతమంది దానికి సహాయం చేసిన వారుగా ఉన్నారు. నిజానికి ఆ సహాయం వలన ఏం జరగబోతుందంటే దాని వలన నష్టాలే వస్తున్నాయి. ఎందుకంటే అబద్ధాలను మనము ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటున్నారు. ఇది మీకు ఇది దేవుడు ఊరికనే ఇవ్వలేదు, పరీక్షిస్తున్నాడు మిమ్మల్ని, మీరు సరిగా ఉన్నారా లేదా. ఎస్, వీడు ఇప్పుడు కట్టట్లుగా సత్యంలో ఉంటాడా అసత్యానికి తావిస్తాడా అంటే దేవుడు ఏం చేసినట్టు మిమ్మల్ని అక్కడ ఆ పరీక్షలు ఏమవుతున్నా మనము అడిగాడు కదా, పెద్దోళ్ళు కదా, చేస్తున్నారు కదా మనం మనకు అని చెప్పి సాయం చేసిపోతున్నా. దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆజ్ఞల ద్వారా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞలు ఎవ్రీ టైం అక్కడే ఉన్నాయి, ఆజ్ఞలు అవన్నీ మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉన్నాయి. కానీ వాటిని మోసం చేయడానికి కొంతమంది అబద్ధ బోధకులు వస్తున్నారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ 70 ఏళ్ళు ఉండొచ్చు, 80 ఏళ్ళు ఉండొచ్చు, 100 ఏళ్ళు ఉండొచ్చు, అయినా కూడా వాళ్ళ చేత మనల్ని దేవుడు పరీక్షిస్తూనే ఉన్నాడు. సత్యాన్ని గమనించుదాం, ఇంకా ముందుకెళ్దాము. కీర్తనల గ్రంథము 11వ కీర్తన. కీర్తనల గ్రంథము 11వ కీర్తన 4వ వచనం 5వ వచనం. 11వ కీర్తన 4, 5. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నారు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు, దుష్టుల మీద ఆయన ఉరుములు ఉరులు కురిపించును. గమనించండి, ఇక్కడ దేవుడు పరిశీలన చేస్తున్నాడా లేదా. 4వ వచనంలో యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆసీనం మందున్నాడు. సింహాసనం ఎక్కడున్నదంట? ఆకాశం మందున్నది. ఆయన నరులను ఏం చేస్తున్నాడు? ఏమండి ఏం చేస్తున్నాడు దేవుడు? ఇప్పుడు నరులను కన్నులారు చూస్తున్నాడు. ఇంకా తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. గమనించండి, దేవుని కన్నులు మానవుల మీద ఉన్నాయా లేదా? ఉన్నాయమ్మా, ఉన్నాయా? ఉంటే మరి ఎందుకు మీరు దేవుని తప్పించుకోవాలని చూస్తారు? తప్పించుకోలేం మనం. ఎంతగా ప్రయత్నం చేసి నేను కూడా తాడడానికి పోయి ఎంతోగా చేయాలనుకున్నా కూడా తప్పించుకోలేం. దేవుని కన్నులు మనం చూస్తూనే ఉంటాయి 24 గంటలు. మీరు చెప్పండి, ఇప్పుడు మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకో, మీరు ఏం చేస్తారు? దేవుడికి ప్రార్థన చేస్తారా చేయరా? అంటే దాని అర్థము దేవుడు మీ మాట వింటున్నాడనే కాదా? వింటాడా? నువ్వు చేసే ప్రార్థన విన్నప్పుడు నువ్వు చేసే తప్పును వింటాడా వినడా? చూస్తాడా చూడా? ఈ కొటేషన్లండి, నేను దాన్ని మీకు కొంచెం వివరంగా చెప్తున్నాను. స్టేటస్లలో చెప్పుకునే కొటేషన్లు ఇవన్నీ కూడా. ఇదిగో దేవుడు మీ ప్రార్థన వింటున్నాడనంటే, దేవుడు మీ ప్రార్థనలో వింటూ తిరుగుతూ ఉంటే చూడడా, మీరు అనేకమైన దుష్టకార్యాలు చేస్తుంటే చూడడా, మిమ్మల్ని పరిశీలన చేస్తున్నారా లేదా. కానీ మనం ఏమని చెప్పుకుంటాము? కొద్దిసేపు గమనించండి, మనం నీతిమంతులమా కాదా అని మనమేం చేసుకుంటాము కొన్నిసార్లు? నేను నీతిమంతుని రా, నాకంటే నీతిమంతుని రా నువ్వు అని చెప్పుకుంటాం. ఏమంటే దేవుడికి తెలుసా తెలియదా ప్రతిదీ కూడా? ఆయన కన్నులు మిందాలు తీసుకున్నాం, ఇదిగో అగాధము పాతాల కూపము ఆయనకు కనబడుతూనే ఉన్నాయి. మరి నరుని యొక్క హృదయం మరి తేటగా కనబడుతుంది కదా. నీ హృదయంలో ఏముందో నీ పుట్టక మునిపే, నీవు ఈరోజు దొంగతనం చేయాలని నీకు ఆశ కలగక మునిపే నీవు ఏంటో దేవుడు తెలుసు. మరి దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు అని అంటే, ప్రతి పరిస్థితి నీకు పరిశీలన చేసే విధంగా ఉన్నదా లేదా? ప్రతి పరిస్థితి కూడా నిన్ను పరీక్షించే విధంగా ఉన్నదా లేదా? మనము ఏమనుకుంటున్నామంటే ఇది పరీక్ష కాదేమోలే అని అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే ఇది మనకు వచ్చింది కాదులే అని అనుకుంటున్నాం. నిజానికి ప్రతి పరిస్థితి కూడా నిన్ను పరీక్షిస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో నేను విన్న ఒక వ్యక్తి గురించి ఏమన్నానంటే, నేను నీతిమంతుణ్ణి, నాకు నీతి జరిగింది, నాకు మంచి జరిగింది అని చెప్పుకునేటువంటి సేవకులను నేను విన్నాను.
ఒక సేవకుడు ఏమని చెప్పుకుంటున్నాడు, నేను నీతిమంతుని అని చెప్పుకుంటున్నాడు. కానీ నీతిమంతుడా కాదా అని అతన్ని పరీక్షించేది ఏంటి? నీవు నీతిమంతుడా కాదా అని నిన్ను పరీక్షించేది ఏంటి? మీరు లైన్లో లేరు, మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమయ్యేది. ఒక వ్యక్తిని పరిశీలన చేసేది ఏంటి? ఇక్కడ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇదిగో కొన్ని ఆజ్ఞలు ఇక్కడ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అయితే ఈ వ్యక్తి నేను నీతిమంతునని చెప్పుకుంటున్నాడంటే అతడు దేంతో కంపేర్ చేసుకుంటే పరీక్షించుకుంటే అతను నీతిమంతుడని తెలుస్తుంది? కట్టడలను విధులను మనం పైకుంటే ఈ కట్టడలు ఆజ్ఞలు విధులే మనకేం చేస్తాయి, మనం నీతిమంతులమా కామా అని వెల్లడిపరుస్తాయి. ఈ దొంగతనము చేసే ఆజ్ఞ మనకు ఉన్నది కాబట్టి నేను దొంగతనం చేయలే కాబట్టి ఈ విషయంలో నేను కరెక్ట్ ఉన్నాను, లేదా ఇదిగో ఎదుటివాడి నేను దూషించకూడదు అనేటువంటి ఆజ్ఞను నేను మీరుతున్నాను అంటే నేను మీరుతున్నాను, తప్పకుండా ఈ తప్పు చేశాను కాబట్టి నేను నీతిమంతుని కాదు. ఇప్పుడు నేను నీతిమంతునే కాదా అని నేను చెప్పుకోవాలంటే నేను ఫస్ట్ దేన్ని కంపేర్ చేసుకోవాలి? అంతేనా కాదు, ఎబ్రి పత్రికలోనూ కొరింథీ పత్రికలోనూ ఉన్నాయి, కాదండి వెళ్ళట్లేదు ఉన్నాయి. ఏమని నీవు నీతిమంతునివా కాదా, నీవు నీవు విశ్వాసవా కాదా అని చెప్పి నీ విశ్వాసంలో నిన్నే నువ్వే ఏం చేసుకోవాలి, నిన్ను నీవే ఏం చేసుకోవాలి, మా ఏం చేసుకోవాలి నిన్ను నీవే. ఎన్ని మనకు అవసరంలా, ఎన్ని మనకేం అవసరం, పరీక్షలా ఏంటి, ఏం మనకేం తెలియదు, పరీక్షలు అవసరంలా. నిన్ను నువ్వే పరీక్షించుకో, వాక్యము చేత పట్టుకో, ఈ వాక్యమును చేత పట్టుకో, ఈ ఆజ్ఞలు చేత పట్టుకో, ఈ గైకను ఈ కరెక్ట్గా ఉన్నావా లేదని నిన్ను నీవేం చేయాలి, పరీక్షించుకో. ఎస్, ఇప్పుడు రండి తేటగా. బైబిల్ గ్రంథంలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయా లేవా? అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయా లేవా? బైబిల్ గ్రంథంలో చేయాలని ఉందా చేయకూడదని ఉందా? బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు, కొన్ని సవాళ్ళు మనము ఎదుర్కొందాము. బైబిల్ గ్రంథంలో అల్లరితో కూడిన ఆటపాటలు చేయొచ్చు అని చెప్పారా లేదా దేవుడు? ఏమండి, చేయొచ్చు అని చెప్పాడా లేదా? ఆజ్ఞలు జస్ట్ మనం ఇప్పుడు ఆజ్ఞలు చదువుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలు మీ ఎందుకు జరగకూడదు అని చెప్పాడా లేదా దేవుడు? అయితే ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం, ఈ ఆజ్ఞ మనకి అల్లరితో కూడిన ఆటపాటలు చేయకూడదు అని చెప్పినప్పుడు ఇప్పుడు మనము అల్లరితో కూడిన ఎద్దుల పందాలు కానీ అల్లరితో కూడిన ఆటపాటలు కానీ డ్యాన్స్ ప్రోగ్రామ్లు కానీ మనం చేశామంటే ఇప్పుడు మనం ఏం మీరినట్టు మీరినట్ట కాదా అండి, ఆజ్ఞను మీరినట్ట కాదా? సరే, ఇంకా మనం ముందుకెళ్దాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకునే దానికి, ఎన్నో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నింటిని కూడా మనం చేస్తున్నామంటే, ఈ ఆజ్ఞలన్నింటిని కూడా మనం మీరుతున్నామంటే మనం ఏమవుతున్నామని అర్థం? ఇక్కడ నీతిమంతులమా కాదా? ఆజ్ఞను మీరితే మనం ఏమవుతున్నాం? ఆజ్ఞలను మీరితే ఏమవుతున్నాం? నీతిమంతులం కాలేము, పాపలము బహుగొప్పగా అవుతాం. కాబట్టి ప్రియులారా, నిన్ను నీవే ఏం చేసుకోవాలనంటే ప్రతి విషయం నందు నిన్ను నీవే పరిశీలన చేసుకో, జాగ్రత్తగా చేసుకో. అందులో భాగంగానే ఈరోజు ఆ ప్రభురాత్రి భోజనాన్ని కూడా మనం తీసుకునేది నిన్ను నీవే పరిశీలన చేసుకో. ఆ తీసుకుంటున్నావు అంటే నేను సరిగా ఉన్నానా లేదా, ఆజ్ఞలు కైకుంటున్నానా లేదా, చట్టం ప్రకారం ఉన్నానా లేదా, యేసుక్రీస్తు యొక్క బోధ ప్రకారం ఉన్నానా లేదా అని చెప్పి నిన్ను నువ్వే పరీక్షించుకో, పరిశీలన చేసుకో. యోగ్యమే కాదా నిన్ను నీవే సిద్ధపరచుకో. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రియులారా, ఇంకా చాలా ఉన్నాయి, మీకు కొన్ని విషయాలు కూడా చెప్పాలనుకున్నాను కానీ ఆ విషయాలు దేవుని చిత్తం అయితే నాకు ఇంకొక అవకాశం ఉంటే ఇదే అంశాన్ని గుర్తుపెట్టుకొని మరి చెప్తాను. అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి, అందరికీ.

మన రక్షకుడు, మన విమోచకుడు, మరణాన్ని గెలిచి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి పవిత్రమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ రీతిగా మనల్ని సజీవులుగా ఉంచి ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకునే కృపను అనుగ్రహించిన మన తండ్రి అయినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులరా, అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృప మన మీద ఉంది కాబట్టి ఈ దినాన ఈ రీతిగా సహోదరుల క్రిక్ ద్వారా, అలాగే జాక్ బ్రదర్ ద్వారా, ఇగ్నెట్ రేడియో ప్రోగ్రాం ద్వారా మనం ఈ రీతిగా కలుసుకున్నాం. దేవుడు మనలందరినీ ఎల్లవేళలా కాచి కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం ఇప్పుడు కూడా దేవాది దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తు ప్రభు యొక్క నామమును కూర్చున్నటువంటి అనేక విషయాల్ని మనం నేర్చుకుంటూ వచ్చిన తరువాత ఆరాధన అనేటువంటి పాఠాన్ని గత 6 వారాలుగా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. ఆరాధన చేయడం అనేది ఒక క్రైస్తవుడికి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞ. ఆత్మీయముగా వృద్ధి చెందు నిమిత్తము, పరిశుద్ధులుగా నిష్కలంకులుగా ఆయన ఎదుట ఉండే నిమిత్తము మనము ప్రతి ఆదివారమున ఆరాధన జరిగించాలి. ఆరాధన చేయడం అనేది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన మాత్రమే లేఖనానుసారం అనేటువంటి విషయము మనమందరం ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ద్వారా, పరిశుద్ధ గ్రంథంలో ఆరాధనకు కూర్చి అనేక గొప్ప సంగతులు దేవుడు ముందుగానే మనకు వ్రాయించి ఉంటున్నాడు. మనం ఆరాధన అనేటువంటి విషయాన్ని కూర్చి ఆలోచన చేస్తూ ఆరాధనలో 5 భాగాలు ఉంటాయని, అది ప్రార్థన ద్వారా, ప్రార్థన చేయడం, పాటలు పాడడం, బోధించడం, ప్రభురాత్రి భోజనం, కానుకలు, వీటన్నిటి యొక్క మిళితమే ఆరాధన అనేటువంటి విషయాన్ని ఆలోచన చేశాం. అందులో భాగంగానే మొట్టమొదటిగా ప్రార్థన అనేటువంటి విషయాన్ని కూర్చి ఈ వారాన మనం నేర్చుకోబోతున్నాం. అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి? ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఎలా సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు అనేటువంటి అన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యములు 2:42 ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండేది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మొదటిది ప్రార్థన. ఈ యొక్క ప్రార్థన కూర్చి మనము ఈ దినాన నేర్చుకోబోతున్నాం, పరిశుద్ధ గ్రంథం నుంచి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఈ ప్రార్థన అనేది ఒక మనిషి ఆత్మీయముగా అభివృద్ధి చెందడానికి, దేవునికి దగ్గరవడానికి మనము ఎప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించాల్సినటువంటి అవసరత ఉంది. నేను చదువుతా చూడండి ఒక వచనం అండి. తెస్సలోనికి రాసినటువంటి 5:15 చివరిలో, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము.
ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులను మనం చెల్లించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అసలు ప్రార్థన అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేస్తే మనకు కావలసినటువంటి ప్రతిదీ, మన యొక్క అవసరత కావచ్చు, అక్కర కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఇవన్నీ మనకు లేదా మనం పొందుకోవడానికి ఇది ఒక మ్యాజిక్ కాదు. అనేక మంది అంటుంటారు, నీకు ఈ మ్యాజిక్ తెలియలేదు, నీకు ఈ టెక్నిక్ తెలియలేదు, ఈ టెక్నిక్ తెలుసుంటే నువ్వు ఈ పాటికి దాన్ని నీ సొంతం చేసుకొని ఉంటావు అనేసి అని. మన అవసరతలు అన్నీ తీర్చడానికి ఇది ఒక మ్యాజిక్, లోకంలో ఉన్నటువంటి వారు మాట్లాడేట్టుగా ఇది ఒక మంత్రమో కాదు. ఎందుకంటే ప్రార్థన అనేది తండ్రి అయినటువంటి దేవునిని స్తుతించడము, దేవునితో మాట్లాడడము, దేవునికి కృతజ్ఞతను చెప్పడము. మరొక విధంగా ఆలోచించేస్తే ప్రార్థన మన యొక్క పాపపు స్థితిని లేదా మన యొక్క పాపాలను దేవునికి తెలియచేస్తూ ఒప్పుకోవడము, మన యొక్క స్థితిని బట్టి మనకు ఏదైతే కావాలని మనం ఆశపడుతూ ఉంటున్నామో దానిని ప్రేమపూర్వకంగా తగ్గింపు మనస్తత్వంతో దేవునికి తెలియచేస్తూ లోబడము, దీనిని ప్రార్థన అంటారు. వీటన్నింటిని బట్టి ఓవరాల్గా మనం చూస్తే ప్రార్థన అంటే దేవునితో మనము మాట్లాడడమే ప్రార్థన, ఆయనను స్తుతిస్తూ. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 5:14 ఏం చెప్తుందంటే, నేను ఒకసారి చూద్దాం చూడండి. మొదటి యోహాను అండి, యోహాను సువార్త కాదు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5:14. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మన మీద అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ప్రియమైనటువంటి వారలారా, ఆయన మనకు మన యొక్క అవసరతలు తీర్చడం కొరకు లేఖనానుసారముగా మనము ఆయనను అడగడం అనేది మనం చేస్తాం. ఎందుకంటే అది మన యొక్క ధైర్యం. దేవుడిని మనము ఏది అడిగినా, తండ్రి అయినటువంటి దేవుడిని మనము ఏది అడిగినా దానిని మన దేవుడు తీరుస్తాడు. తండ్రి అయినటువంటి దేవుడిని మనం ఏది కోరుకున్నా ఆయన మనకు ఇస్తాడు అనేటువంటి ధైర్యం మనకుంది. ఎందుకంటే మనము ఆయన యొక్క బిడ్డలము కాబట్టి. ఎవరండి? ఆయన యొక్క బిడ్డలము కాబట్టి. అంతేకాని మనం ఆయనకి ఆజ్ఞ వేసినట్లుగాను లేదా ఆయనని శోధించాలనో లేదా పరిశోధించాలనో లేదా ఆయనను చెక్ చేయాలనేటువంటి ఆలోచనతో దేవునిని ఏది కూడా మనము అడగకూడదు. ఎందుకంటే మనము ఆయనను పరిశోధించేటువంటి వారము కాదండి. మనము దేవుడిని పరిశోధించే అలాంటి మనుషులు మనం కాదు. దేవుడే మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. నీవు నేను దేవుడిని పరిశోధన చేసి తెలుసుకున్నటువంటి స్థితి మనది కాదు. కానీ
దేవుడే మనల్ని ఎప్పుడు పరిశోధన చేస్తూ పరిశీలన చేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి వారలారా, దావీదు గారు ప్రధాన గాయకు రాసినటువంటి ఒక కీర్తన చూద్దాం చూడండి, 139. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుగకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ప్రేమైనటువంటి వారలారా, మనం ఆలోచన చేస్తే ప్రార్థన ద్వారా దేవుడిని మనము పరిశోధన చేయడం కాదండి. అందుకే నేను మీకు ఈ యొక్క వచనాన్ని చదివి వినిపించాను. నీవు దేవుణ్ణి పరిశోధన చేసేటువంటి వాడు కాదు, ఎందుకంటే దేవుడే నిన్ను పరిశోధన చేస్తూ ఉంటున్నాడు. ప్రతి విషయంలో ఆయన నిన్ను పరిశీలన చేస్తూ ఉంటున్నాడు. నీ యొక్క నడక, నీ యొక్క పడక, నీ యొక్క ఆలోచన సమస్తము ఆయనకు తెలుసు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన పరిశోధిస్తూ, లేదా కొద్దిమంది అది ఒక ప్రసంగంలాగా ప్రార్థన చేస్తారు, మనము ఆ రీతిగా కూడా ప్రార్థన చేయకూడదు. దేవుణ్ణి పరిశోధిస్తూ పరిశీలన చేస్తూ మనం ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మనము దేవునితో మాట్లాడే విధానము తగ్గింపుతో ఉండాలి, వినయ మనస్సుతో ఉండాలి. మన యొక్క స్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాము. మనం ఆలోచన చేస్తే ప్రార్థన అనేది, కొద్దిమంది మీరు గమనిస్తూ ఉండొచ్చు కొన్ని ప్రాంతాల్లో, లేదా కొద్దిమంది మనుషులు మీకు తారసపడుంటారో లేదో తెలియదు, కానీ ప్రార్థన చేయమంటే ఎక్కడ చేయమన్నా, ఏ సందర్భంలో చేయమన్నా, ఏ స్థితిలో చేయమన్నా ఒకే ప్రార్థన ఉంటుందండి వాళ్ళ దగ్గర. ప్రార్థనలో మార్పు ఉండదు. ఏ సిచ్యువేషన్లో ప్రార్థన చేయమన్నారు అనేటువంటి విషయం గుర్తుండదు. మనం ఎలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి విషయం గుర్తుండదు. ఎందు నిమిత్తమే ప్రార్థన చేస్తున్నటువంటి విషయం గుర్తుండదు. కుటుంబ ప్రార్థనలో ఉన్నామా, హౌస్ విజిటింగ్లో ఉన్నామా, లేకపోతే వేరొక కార్యక్రమంలో ఉన్నామా, ఏ విషయాలు ఉన్నా కానీ వారు కంఠస్థం చేసినట్టుగా ప్రార్థన చేస్తారు. అంటే ఆల్రెడీ కంఠస్థం చేసి వాళ్ళు పెట్టుకొని ఉంటారు, దానినే ఏ సందర్భంలో పోయినా దాన్నే ప్రార్థన చేస్తారు. అలా కూడా మనము ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే నువ్వు కంఠస్థం చేసి చేసేది కాదు ప్రార్థన. నీ యొక్క స్థితిని బట్టి నీవు దేవునితో మాట్లాడాలని అనుకున్నటువంటి ఆ యొక్క విషయాన్ని ప్రేమపూర్వకంగా వినయ మనసుతో, తగ్గింపు మనసుతో దేవునికి తెలియచేయడం, అది ప్రార్థన. నువ్వు ఏవో నాలుగు మాటలు కంఠస్థం చేసి పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా వాటినే వల్లవించడం, ఎక్కడికి వెళ్ళినా వాటినే మాట్లాడడం, గలగలగలంటూ అనర్గళంగా నేను మాట్లాడుతున్నాను అనుకోవడం, దాన్ని దేవుడు అంగీకరిస్తాడంటే అది వారి విజ్ఞతకే మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు దానిని అంగీకరించడం నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ప్రార్థన చేయడం అనేది దేవునితో మనం మాట్లాడడము, ఆయనకు ఆజ్ఞ వేయడం కాదు. ప్రేమైనటువంటి వారలారా, ఆ యొక్క ప్రార్థన అనేది మనము చెయ్యాలి అంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొని ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే ఆయనకు లోబడి జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి లోబడి జీవిస్తూ మనము ప్రార్థన చేయడంలో అర్థం ఉంది, కానీ ఆయనకు లోబడకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనకుండా, దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించకుండా మనము ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడంటే ఖచ్చితంగా దేవుడు అంగీకరించడు. దేవుని చిత్తమేంటి,
దేవుడు మనం ఏ రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుని యొక్క ఇష్టానుసారముగా నాకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతూ జీవిస్తూ ఉంటున్నామా లేదా అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలి. ప్రార్థన చేసే ముందు దేవుడికి లోబడకుండా దేవుని చిత్తాన్ని గ్రహించకుండా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడంటే ఖచ్చితంగా అంగీకరించడం గ్రంథం చెప్తూ ఉంటుంది. గ్రంథము చెప్తూ ఉంది. యోహాను మొదటి యోహాను పత్రిక 3:22 చూస్తే ఆ విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఒకసారి చదువుతాను చూడండి.

యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3:22 మరియు మనమైన ఆజ్ఞలను గైకొనచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఏంటండి, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక. ఆయన దృష్టికి ఇష్టమైనవి అంటే ఆయన ఏ రీతిగా ఉన్నాడో మనము ఆ రీతిగా ఉండడమే. ఆయన చిత్తానుసారంగా మనం జీవించకుండా మనం ఏది అడిగిన దేవుడు ఇవ్వడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రంథం మనకు తెలియజేస్తుంటుంది. కొద్దిమంది ఆలోచన చేస్తే ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన అనే దాన్ని ఒక తపస్సులాగా చేస్తారు వాళ్ళు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, గంట సేపు కూడా ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. వారి ప్రార్థనని మనము తప్పు పట్టడం కాదు, కానీ అదే ఒక తపస్సులాగా చేయడం అనేది దేవుడు ఎంతవరకు అంగీకరిస్తాడనే దేవుడి విషయానికి విడిచిపెడితే, ఆ యొక్క ప్రార్థనలో పాలి భాగస్తులైనటువంటి మిగతా సహోదరులు దానిని అంతగా అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ప్రార్థన అనేది ఆ సందర్భాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం చేయాలి. ఒక గృహప్రవేశ కార్యక్రమంలో ఉన్నామనుకోండి, ఆ యొక్క గృహప్రవేశ కార్యక్రమంలో ఒక ప్రార్థన చేస్తే కొద్ది నిమిషాలు ఆ యొక్క గృహాన్ని కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేయాలి. గంట సేపు అందరిని నిలబెట్టి గంట సేపు ప్రార్థన చేసామనుకోండి, అది అంగీకారమైనటువంటి స్థితిలో ఉంటుందంటే ఎవ్వరు కూడా దాని విషయంలో అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే అందరికీ వినడానికి ఆ సందర్భంలో అండి, నేను పర్టికులర్గా ఆ సందర్భంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తే యాక్సెప్ట్, కానీ గంట సేపు ప్రార్థన చేస్తే యాక్సెప్ట్ కాదు. కొద్దిమంది దాన్ని గ్రహించరు, ఎక్కడికి వెళ్ళినా ఒక గంట సేపు ప్రార్థన చేస్తారు. అది వారి ఇష్టం. అది వ్యక్తిగతంగా కుటుంబంలో ఉన్నప్పుడు, కుటుంబ ప్రార్థన చేసినప్పుడు, మోకరించినప్పుడు గంట సేపు కాదు 2 గంటల సేపు ప్రార్థన చేసినా సంతోషమే, ఎందుకంటే అది వారి వ్యక్తిగతం కాబట్టి. ఒక గుంపులో ఉన్నప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసేయాలి. అదే ఒక తపస్సులాగా ప్రార్థన చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సమయం ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన అంటే ఇతరుల మెప్పు కోసం కానీ, మనల్ని ఇతరులు గొప్పగా చెప్పాలనుకునే దానికోసం కానీ చేసేటువంటిది కాదు. ఒక తపస్సులాగా చేసేటువంటిది కాదు. దేవుని ఆజ్ఞకు లోబడకుండా చేసేటువంటిది కాదు. దేవునితో మాట్లాడుతూ ఆయనకి కృతజ్ఞతలు చెబుతూ చేసేటువంటి దాన్ని ప్రార్థన అంటారు. మనము ఈ యొక్క ప్రార్థన అనేటువంటి పదాన్ని గమనిస్తే, ఇది ఆదిమ హెబ్రీ గ్రీకు భాష నుండి వచ్చినట్లుగా తర్జుమా చేసినట్లుగా మనం చూస్తాం. హెబ్రీ భాషలో ఈ యొక్క ప్రార్థన అనేటువంటి పదాన్ని టెఫిల్లహ్ ఫలాల్ అనేటువంటి పదాలలో ఉపయోగిస్తారు. TEFILLAH టెఫిల్లహ్ హెబ్రీ పదం అండి, PALAL ఫలాల్ ఇది హెబ్రీ పదం. అంటే దీని అర్థం ఏమైందంటే, ప్రార్థన చేయడం, దేవుని ఎదుట నిలబడి వినయపూర్వకంగా వేడుకోవడం, లేదా దేవునిని ప్రార్థిస్తూ ఆయన తీర్పు కోసం ఎదురు చూడడం. దీనిని ఈ విధంగా హిబ్రీ భాషలో తెఫిల్లాహ్ ఫలాల్ అనేటువంటి అర్థముతో కూడినటువంటి పదాలుగా వాడడం జరిగింది. అలాగే మనము గ్రీకులో చూస్తే, గ్రీకులో ఏముందంటే దీని యొక్క అర్థము ప్రసిచోమై, PROSICHOMEI, ప్రసిచోమై దేవునికి సమర్పించేటువంటి ప్రార్థన దీని అర్థం, లేదా ప్రార్థించడము. ఇవి గ్రీకులో వాడబడినటువంటి పదాలు. ఈ గ్రీకులో వాడబడినటువంటి ఈ యొక్క పదాలని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసేటువంటిప్పుడు ప్రేయర్, సప్లికేషన్ అంటే ప్రార్థన
లేదా అభ్యర్థన అనేటువంటి పదాలుగా దీనిని తర్జుమా చేయడం జరిగింది. వీటి అర్థం దేవుని స్తుతించడం అంటే ప్రైజ్, అలాగే కృతజ్ఞత చెప్పడం థ్యాంక్స్ గివింగ్, పాపాలను ఒప్పుకునేటువంటి సందర్భంలో చెప్పడం కన్ఫెషన్, మన అవసరాలను తెలియజేసేటువంటి సందర్భంలో చేయడం సప్లికేషన్, ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఇంటర్సెషన్. ఈ యొక్క ప్రార్థన అనేటువంటి ఈ యొక్క పదాన్ని ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలో నుండి ఇంగ్లీష్ భాషలోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు, అంటే తర్జుమా చేసినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఇదిగో ఈ రీతిగా ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి, మనం నేర్చుకున్నటువంటి, మనం తెలుసుకున్నటువంటి ఈ యొక్క పదాలు 5 రకాలు ఉన్నాయండి. దేవుని స్తుతించడం అనేది కీర్తనలో 104లో చూస్తే కనిపిస్తుంది. కృతజ్ఞత చెప్పడం అంటే థ్యాంక్స్ గివింగ్ అనేది 1 థెస్సలోనికి రాసినటువంటి పత్రిక 5:18లో కనిపిస్తుంది. పాపాలను ఒప్పుకోవడం కన్ఫెషన్ అనేది 1 యోహాను 1:9లో కనిపిస్తుంది. అలాగే సప్లికేషన్ అనేది ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:6లో కనిపిస్తుంది. ఇతరుల కొరకు ప్రార్థించడం అంటే ఇంటర్సెషన్ అనేది తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 2:1లో కనిపిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆదిమ హెబ్రీ గ్రీక్లో నుండి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్లో నుంచి తెలుగులోకి ప్రార్థన అనేటువంటి పదాన్ని తర్జుమా చేయడం జరిగింది. దేవుని స్తుతించడము, దేవుని ప్రార్థించడము, దేవునికి మొక్కుబడి చేయడము, మోకరించి ప్రార్థించడము, దేవునితో మాట్లాడడము అనేటువంటి ఈ యొక్క అర్థాలతో కూడుకున్నది ప్రార్థన అనేటువంటిది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన అనేటువంటి పదం యొక్క నిర్వచనాన్ని మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:6 చదువుతున్నాం చూడండి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మీరందరూ శ్రద్ధగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. ప్రార్థన యొక్క నిర్వచనం ఏంటంటే, ఇప్పుడు నేను చదివినటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:6 అండి, నేను మళ్ళీ చదువుతున్నా చూడండి. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడమే. ఇదే ప్రార్థన యొక్క నిర్వచనము. ఏ విషయమైనా సరే, అది ఎలాంటి విషయమైనా కానివ్వండి, మనం చింతపడకుండా దేవునికి విజ్ఞాపన చేయడము, కృతజ్ఞత పూర్వకంగా ఆయనకు తెలియచేయడము. మనం ఏ సందర్భంలో ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎలాంటి సమస్యలో ఉన్నాం, ఎలాంటి స్థితిలో ఉన్నాం, అది ఏదైనా కానివ్వండి మనం చింతపడకూడదు, మనం బాధపడకూడదు. ప్రతి విషయంలో మన తండ్రి అయినటువంటి దేవునికి విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలనుకుంటున్నారు? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థన చేయాలి. విధేయతతోనూ పట్టుదలతోనూ బలముగా దేవునిని వేడుకోవడం లేదా బలంగా దేవునికి విన్నవించడం. బలంగా అంటే అరుస్తూ కాదండి, మన యొక్క స్థితి ఎలాంటిది అని దేవునికి తెలియచేయడం. ఆ పదం వాడడం కంటే వినయముతో దేవునికి తెలియచేయడం, ఇది కరెక్ట్ వర్డ్. వినయంగా దేవునికి తెలియచేయడం, తగ్గింపు మనస్సుతో దేవునికి తెలియచేయడం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే, నేను గుర్తు చేస్తాను మీకు ఆ సందర్భం.
ఎందుకంటే ప్రార్థన ఎలా చేయాలి అనేటువంటి దానికోసం నేను మీకు ఈ సందర్భాన్ని గుర్తు చేస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం అండి, మనందరికీ తెలిసిందే సుంకరి పరిసయుడు వారి యొక్క ప్రార్థన. ప్రియమైనటువంటి సహోదర సహోదరులరా, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ విధంగా ఉపమానం చెప్తున్నాడు. ఏమనంటే ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడే, దేవా నేను చోరులను అన్యాయస్తులను విభిచారులను ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారంలోకి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తను ప్రార్థించుచున్నాను. అయితే సుంకరి దూరంగా నిలవబడి ఆకాశము వైపు కనులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపనైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటి ఇతడు నీతి మందులను తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నానను, తను తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినయు, తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినయు చెప్పాను. ఇది మనందరికీ తెలిసిన సందర్భం, నేను గుర్తు చేశాను. ఎందుకంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే సుంకరిలాగా మనము ప్రార్థన చేయకూడదు, క్షమించండి, పరిసయుడిలాగా మనం ప్రార్థన చేయకూడదు. గర్వంతో కానివ్వండి, అహంకారంతో కానివ్వండి, ఇతరులను పోల్చుకొని కానివ్వండి, వాళ్ళు అలాంటి వాళ్ళు నేను ఇలాంటి వాడిని, వాళ్ళు అలాంటి వాళ్ళు నేను ఇలాంటి వాడిని, వాళ్ళు అంత ఇచ్చారు నేను వాళ్ళకంటే ఎంత ఎక్కువ ఇచ్చాను, వాళ్ళు అలాంటి పనులు చేశారు నేను ఇలాంటి పనులు చేయలేదు, ఇలాగా మాట్లాడుతూ పరిసయులలాగా ప్రార్థన చేయకూడదు. సుంకరిలాగా తగ్గించుకొని రొమ్ము కొట్టుకొనుచు, తండ్రి దేవా పాపినైనా నన్ను కరుణించు, ఈ తగ్గింపు మనస్సుతో ప్రార్థన చేయాలి. ప్రేమైనటువంటి వారులారా, ఒక వ్యక్తికి ఇదిగో ఈ తగ్గింపు మనస్సు ఉండాలి. నిరీక్షణ కలిగినటువంటి వారమై, శ్రమయందు ఓర్పు కలిగినటువంటి వారమై, ప్రార్థన చేయటం యందు పట్టుదల కలిగి ఉండాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది ఈ యొక్క విషయం. నిరీక్షణ కలిగి సంతోషించాలి, శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థన చేయటం యందు పట్టుదల కలిగి ఉండాలి. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ఎందుకంటే నీవు ఓర్పు కలిగి ఉన్నావు, ఓర్చుకొని ఉన్నావు, తగ్గించుకొని సుంకరలాగా ప్రార్థన చేస్తుంటున్నావు, పరిసయుడులాగా గర్వంతో నీవు ప్రార్థించటం లేదు. ప్రేమైనటువంటి వారలారా, దేవునితో మనం మాట్లాడడానికి అవకాశము దేవుడే మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మనము ఆయన యొక్క బిడ్డలము, ఎందుకంటే మనము ఆయనకు లోబడినటువంటి వారము, ఎందుకంటే ఈ యొక్క పాపపు లోకములో నుంచి పరిశుద్ధతలోనికి మార్చబడినటువంటి వారము, వెలుగులో నుంచి చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడినటువంటి వారము. కాబట్టి ప్రేమైనటువంటి సహోదర సహోదరులరా, దేవునితో మనం మాట్లాడడానికి, దేవునికి మన విన్నపాలను తెలియచేయడానికి దేవుడే మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లోక సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి పరిసయుడు సుంకర ప్రార్థనను మనం గమనించాం. ఈ రీతిగా దేవుడు ఎవరి ప్రార్థనను అంగీకరిస్తాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు క్రైస్తవుల ప్రార్థనను అంగీకరిస్తాడు. ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేస్తారో దేవుడు వారి యొక్క ప్రార్థనను అంగీకరిస్తాడు. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, నేను ఇంతకుముందు మీకు గుర్తు చేశాను కదండి, మొదట్లోనే ఏంటిదంటే ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలా చేయాలండి ప్రార్థన? ఎడతెగక మనము ప్రార్థన చేయాలి. దేవుడు
మన నుంచి దీనిని కోరుకుంటాడు. ఎవరు ఈ రీతిని ఎడదగక ప్రార్థన చేస్తారంటే ప్రేమైనటువంటి వారలారా, క్రైస్తవులు మాత్రమే ఎడదగక ప్రార్థన చేస్తారు, మిగిలిన వారు ఎడదగక ప్రార్థన చేయరు. మరొక విషయం నేను గుర్తు చేస్తాను మీకు, దేవుడు నీతిమంతుల ప్రార్థనని ఆలకిస్తాడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయనను వెంబడించినటువంటి వారు కూడా నీతిమంతులై ఉండాలి అని ఆలోచన చేసినటువంటి దేవుడు నీతిమంతుల ప్రార్థనను ఆలకిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా గ్రంథము మనకు తెలియజేస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇక్కడ చూడండి, యాకోబు పత్రిక 5:14-17 వరకు చదువుకుంటా వస్తే, ఈ యొక్క విషయంలోను అలాగే 1 పేతురు 3:12 మనం ఆలోచన చేస్తే ఆ యొక్క విషయంలోను నేను ఈ యొక్క విషయాన్ని గుర్తు చదువుతాను చూడండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఏంటండి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి ఈ యొక్క 2 రెఫరెన్స్లని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడంటే క్రైస్తవుల ప్రార్థన మరియు నీతిమంతులైనటువంటి వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, ఎందుకంటే వారు ఆయనకు లోబడినటువంటి వారు, తగ్గింపు మనస్సుని కలిగినటువంటి వారు, సుంకరి లాంటి స్థితిని కలిగి పరిశీడులాగా గర్వముగా మాటలాడనటువంటి వారు. ప్రియమైనటువంటి వారలారా, మనం ఎలా ప్రార్థించాలి అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో ఈ సుంకరలాగా ప్రార్థించకూడదు. మరి ఎలా ప్రార్థించాలి అంటే, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో, యేసుక్రీస్తు ప్రభు వారి ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి దేవుడు మనలను కుమారులారా అని పిలిచినటువంటి ఆ యొక్క స్థితిని బట్టి, మన తండ్రి అయినటువంటి దేవునికి మనము ప్రార్థన చేయాలి. మనుషుల మెప్పు కోసం ప్రార్థన చేయకూడదు, మనుషుల గుర్తింపు కొరకు ప్రార్థన చేయకూడదు, విస్తారమైనటువంటి మాటలతో ప్రార్థన చేయకూడదు, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా ప్రార్థన చేయకూడదు, మరియు మన యొక్క భోగముల నిమిత్తమై ప్రార్థన చేయకూడదు. 4 విషయాలు చెప్పానండి. మనుషుల మెప్పు కొరకు ప్రార్థన చేయకూడదు, మత్తయి సువార్త 6:10 మొదటిని చదువుకుంటూ 8 వచనాల వరకు ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తుంది. సామెతలు 10:19 చదివితే విస్తారమైనటువంటి మాటలతో ప్రార్థన చేయకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. 1 యోహాను 5:14 చదివితే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేయకూడదటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. యాకోబు 4:3 చూస్తే మన భోగముల నిమిత్తము మనం ప్రార్థన చేయకూడదనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. తండ్రి అయినటువంటి దేవునికి, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రార్థన చేయాలి. కొలస్సీ 3:17 తెలియజేసినట్లుగా, ప్రియమైనటువంటి నా సహోదరుడా, ప్రియమైనటువంటి నా సహోదరి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వ అధికారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? సర్వ అధికారాన్ని ఇచ్చాడు. ఆయన ద్వారా మాత్రమే మనకు దేవుని యొక్క ఆశీర్వాదము వస్తుంది, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మానవునికి మధ్యవర్తి కాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉత్తరవాది కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
నామము ద్వారానే మన యొక్క ప్రార్థనకు ఫలితం ఉంటుంది తప్ప యేసుక్రీస్తు ప్రభు వారి నామము ద్వారా కాకుండా వేరొక నామము ద్వారా వేరొక మార్గము ద్వారా మన యొక్క ప్రార్థన దేవునికి చేరదు. ఈ విషయము మనందరికీ తెలుసండి. ఎందుకంటే మనము అనుదినము ప్రార్థన చేస్తాం. రోజులో దావీదు గారిలాగా 7 సార్లు ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు, 1 సారి ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు, 10 సార్లు కూడా ప్రార్థన చేసేటువంటి భక్తి పరులు ఉన్నారండి ఈ రోజుల్లో. కాబట్టి మనము ప్రార్థన చేస్తే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు దేవునికి మధ్యవర్తి కాబట్టి, ఆయనకి సర్వాధికారం ఉంది కాబట్టి, మనము తండ్రి అయినటువంటి దేవునికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మాత్రమే ప్రార్థన చేయాలి, వేరొక నామములో ప్రార్థన చేయకూడదు అనేటువంటి విషయాన్ని నేను మీకు ఈ సమయంలో తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనము ఏ స్వభావంతో ప్రార్థన చేయాలంటే దేవునిపై కలిగినటువంటి భయభక్తులతో ప్రార్థన చేయాలి. కోపము లేనటువంటి హృదయముతో ప్రార్థన చేయాలి. అనుకువ కలిగినటువంటి స్వభావముతో ప్రార్థన చేయాలి. నేను మీకు ఇది రెఫరెన్స్లు కూడా చెప్తానండి. ప్రతి వచనాన్ని మనం అయితే వివరించుకోలేము కాబట్టి నేను మీకు సింపుల్గా చెప్తూ ఉంటున్నాను. ఏ విధంగా ప్రార్థన చేయాలి లేదా ఏ స్వభావముతో ప్రార్థన చేయాలి, ఏ మనసుతో ప్రార్థన చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవునిపై గల భయముతో ప్రార్థన చేయాలి. లోకసువార్త 18:13 అండి. కోపము లేని హృదయముతో ప్రార్థించాలంటే తిమోతి 1 తిమోతి 2:8. అనుకువ కలిగినటువంటి స్వభావముతో ప్రార్థన చేయాలి. లోకసువార్త 18:13. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. యాకోబు పత్రిక 1:6-8. మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా ప్రార్థన చేయాలి. యాకోబు 5:16. మంచి ఉద్దేశంతోనే ప్రార్థన చేయాలి. యాకోబు 4:3. క్షమించే హృదయం కలిగి ప్రార్థన చేయాలి. మత్తయి 6:14-15. ఆసక్తితో ప్రార్థన చేయాలి. అపొస్తల కార్యాలు 15:12-5. పవిత్రమైనటువంటి జీవితం కలిగి ప్రార్థన చేయాలి. 1 తిమోతి 2:8. ప్రియమైనటువంటి వారలారా, ఇదిగో చెప్పబడినటువంటి ఈ 9 రకాలుగా మనము ప్రార్థన చేయాలి. అంటే మన మనసులు ఈ విధంగా ఉండాలి, మన యొక్క ఆలోచనలు ఈ విధంగా ఉండాలి, మన యొక్క స్థితి ఈ విధంగా ఉండాలి. ఇలాంటివి లేకుండా వేరే రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడేమో మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే ప్రేమైనటువంటి వాళ్ళారా, నీవు నేను ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నామో మనం ఆలోచన చేయాలి. ఇదిగో ఇలాగే ప్రార్థన చేస్తున్నామా? కోపం లేని హృదయంతో ప్రార్థన చేస్తాం లేదా కోపంగా దేవుని దగ్గరికి వెళ్తున్నామా? అనుకో కలిగినటువంటి స్వభావంతో ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే గర్వం

తో ప్రభ దేవునికి ప్రార్థన చేస్తున్నామా, విశ్వాసము కలిగి తగ్గింపు మనస్తత్వంతో ప్రార్థన చేస్తున్నామా, అవిశ్వాసంతో ఆయన ఇస్తాడో ఇడనటువంటి ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నామా, మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే ఏదో చెయ్యాలి కాబట్టి నామకే వాస్ అంటారు కదా, జీతం తీసుకున్నాం కాబట్టి పని చేయాలి అన్నట్లుగా ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? మన యొక్క ప్రార్థన ఇతరుల గురించి చేసేది కానివ్వండి, సంగమం గురించి చేసేది కానివ్వండి, నీ గురించి నా గురించి చేసేది కానివ్వండి, ఇది ఎవరి గురించి చేసేటువంటి ప్రార్థన అయినా కావచ్చు, అది ఉద్దేశం అందులో మంచిదై ఉందా లేక దురుద్దేశంతో ప్రార్థన చేస్తున్నామా, ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తున్నామా లేకపోతే ఆసక్తి లేకుండా ప్రార్థన చేస్తున్నామా? వీటన్నిటికంటే ముఖ్యంగా పవిత్రమైనటువంటి జీవితం కలిగి ప్రార్థన చేస్తున్నామా లేకపోతే అపవిత్రతతో జీవిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నామా? మనము ఆలోచించాల్సినటువంటి వారమై ఉంటున్నాం నా ప్రియమైనటువంటి నా సహోదరులారా, నా సహోదరులారా, చెప్పబడినటువంటి ప్రతి వచనాన్ని పరిశీలన చేయండి. గ్రంథములో అది చెప్పబడింది, మనం దాన్ని పాటించాలి అంతే. ఎందుకు అనేటువంటి క్వశ్చన్ మనం దేవుని దగ్గర వేయకూడదు, ప్రభు దగ్గర వేయకూడదు, పరిశుద్ధ గ్రంథం దగ్గర వేయకూడదండి. గ్రంథం చెప్పింది మనం పాటించాలి, దాని పూర్వపరాలు తెలుసుకోవడం మంచిదే కానీ ఎందుకు చేయాలనేటువంటి క్వశ్చన్ వేయడం మంచిది కాదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రార్థన మనం జరిగించేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రార్థన చేస్తారండి. అంటే దాన్ని ఎలా చెప్పాలంటే మీకు ఏ భంగిమ అన్నట్టుగా, కొంతమంది నిలబడి ప్రార్థన చేస్తారు. మనం ఇంతకుముందు చూసాం లోకా సువార్త 18:13లో దూరంగా నిలుచుకొని ప్రార్థన చేసినటువంటి పరిసయుడు సుంకరి. నెహెమ్యా 9 ఆయన నిలబడి ప్రార్థన చేశాడు. మార్కు 11:25 చదివితే అక్కడ నిలబడి చేసినటువంటి ప్రార్థన మనకు గుర్తుకొస్తుంది. అంటే ప్రార్థన అనే దాన్ని మనం నిలబడి కూడా చేయొచ్చు. ఆ తర్వాత మనకందరికీ తెలిసినటువంటిది ఏంటంటే మోకరించి ప్రార్థన చేయడం. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తి పరులు మోకాళ్ళూని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. యజ్రా గారు కానివ్వండి, మొదటి రాజులు 8 కానివ్వండి, అపొస్తలుల కార్యాలు 9:40-36 కానివ్వండి, లోకసువార్త 22:41 కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో భక్తి పరులందరూ మోకరించి ప్రార్థన చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథం గమనించవచ్చు. ఇంకా అనేక మంది పాత నిబంధనలు క్రొత్త నిబంధనలు కూడా సాగిలిపడి ప్రార్థన చేసినటువంటి భక్తి పరులు ఉన్నారు. యెహోషువా 7 కానివ్వండి, ఎజ్రా 10 కానివ్వండి, మత్తయిసువార్త 26 కానివ్వండి, మార్కుసువార్త 14 కానివ్వండి, నేల మీద సాగిలిపడి ప్రార్థన చేసినటువంటి భక్తి పరులు ఉన్నారు. అంటే మనము సాగిలిపడి కూడా ప్రార్థన చేయవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకా కొన్ని సందర్భాల్లో కూర్చొని ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు, నడుచుకుంటూ వెళ్తూ ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు, వంగి నమస్కారం చేస్తూ ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. అంటే ముఖము నేల వైపుకి పెట్టుకొని నమస్కారం చేస్తూ ప్రార్థన చేసినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రేమైనటువంటి వారులారా, యూదులకి దేవుడు ఫలాన భంగిమలో ప్రార్థన చేయమని ఎక్కడ చెప్పలేదు. అంటే మీరు ఈ విధంగానే ప్రార్థన చేయండి అని ఎక్కడ చెప్పలేదు, కానీ వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు గమనించాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించమని పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువంటి సందర్భాలు మనం భక్తి పరులని మనం గమనిస్తే అండి, దాదాపుగా భక్తి పరులందరూ కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేసినట్లుగా మనము చాలా సందర్భంలో చూస్తాం. చేతులెత్తి ప్రార్థన చేసినట్లుగా ఆకాశము తట్టు అంటే దేవుని తట్టు వారి యొక్క హృదయాలని తిప్పుకొని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. పవిత్రమైనటువంటి స్థితిలో చేరి పవిత్రమైనటువంటి చేతులను ఎత్తి పరలోకము నుండి జవాబు రావడానికి వారు ఉన్నటువంటి ఆ యొక్క స్థితిలో మోకరించి కానివ్వండి, నిలబడి కానివ్వండి, వంగి కానివ్వండి, సాగిలపడి కానివ్వండి, నిలువుబడి కానివ్వండి, ఎలాంటి స్థితిలోనైనా

దేవునికి మన యొక్క అవసరత నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవునికి మన పాప క్షమాపణ కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మనల్ని సక్రమమైనటువంటి మార్గములో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవుడా లేదా తండ్రి, నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి, నేను శోధనలో పడకుండా నన్ను బలంగా ఉంచు, నేను శోధనలో పడకుండా నీకు నచ్చినటువంటి బిడ్డగా బ్రతకడానికి ధైర్యంగా ఉంచు అని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ ప్రార్థన చేయడానికి నీవు ఉన్నటువంటి ఆ యొక్క భంగిమ ఇంపార్టెంట్ కాదు, కానీ నీ యొక్క ప్రార్థన అనేది దేవునికి చేరిందా లేదా అన్నది ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏ రీతికైనా ప్రార్థన చేయొచ్చని గ్రంథం మనకి ఇక్కడ తెలియజేస్తుంటుంది. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనము ఎవరెవరి కొరకు ప్రార్థన చేస్తాం అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేసేది తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూస్తే 2 నుంచి 4 వరకు ప్రభుత్వ అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. తెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5:20 చూస్తే స్వార్థికుల కొరకు ప్రార్థన చేయాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 1:2 చూస్తే తప్పిపోయినటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరుల పాపాల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని పని ఎక్కువగా జరుగుటకు ప్రార్థన చేయాలి. మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. రోగుల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. మనుషుల కొరకు ప్రార్థన చేయాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి. ప్రేమైనటువంటి నా సహోదరుడు నా సహోదరి, మనము మన యొక్క అనుదిన ప్రార్థనలో వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నామా లేదన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ప్రార్థన ఎప్పుడు చేయొచ్చు అంటే ఏ సందర్భంలోనైనా చేయొచ్చండి. దానికి సమయమో సందర్భం అనేది లేదు. ఎప్పుడైనా చేయొచ్చు. నువ్వు ఒంటరిగా ఉన్నావా ప్రార్థన చేయొచ్చు, ఇతరులతో ఉన్నావో ప్రార్థన చేయొచ్చు, ప్రయాణంలో ఉన్నావో ప్రార్థన చేయొచ్చు, లేదా పడక మీద ఉన్నావో ప్రార్థన చేయొచ్చు, నిలబడుకొని ఉన్నావో ప్రార్థన చేయొచ్చు, డ్రైవింగ్ చేస్తున్నావో ప్రార్థన చేయొచ్చు, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. అయితే నీవు ప్రార్థన చేసేటువంటి ఆ యొక్క స్థితి దేవునికి లోబడినట్టుగా ఉండాలి. కొంతమంది అబ్జెక్షన్ చేయొచ్చు, నువ్వు ప్రయాణం చేస్తూ ఎలా ప్రార్థన చేస్తావని. ప్రియమైనటువంటి వారలారా, ప్రయాణం చేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే ఆ సమయంలో మనకు అది అవసరం కాబట్టి. ఇంటి దగ్గర ఉన్నామా, కుటుంబంలో ఉన్నామా, మోకరించి కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తాం, సాష్టాంగపడి ప్రార్థన చేస్తాం, మోకరించి ప్రార్థన చేస్తాం, నలుగురిలో ఉన్నామా లేదా 10 మందిలో ఉన్నామా, అందరూ మనల్ని చూడాలని అక్కడ మోకరించి ప్రార్థన చేయడం తగదు. గట్టిగా అరిచి మన యొక్క ప్రార్థనను అందరూ ఆలకించాలని ప్రార్థన చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రంథమే చెప్తుంది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళు, మోకరించి ప్రార్థన చేయి, వారందరినీ నేను గొప్పగా అనుకోవాలని నువ్వు వారందరూ ఎదుట అరిచి బిగ్గరగా ప్రార్థన చేయకూడదు. మనం ప్రార్థన చేయాలి. అది ఏ స్థితి, ఎలాంటి సందర్భం, ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎప్పుడు అనేది కాకుండా మన యొక్క ప్రార్థన దేవునికి చేరిందా లేదా అన్నటువంటి ఆ యొక్క స్థితిలో ప్రార్థన చేయాలి. ప్రేమైనటువంటి నా సహోదరుడు నా సహోదరి, ఇబ్బందికరమైనటువంటి స్థలాల్లో ప్రార్థన అంటే, మనం మామూలుగా ఇబ్బందికరమైనటువంటి ప్రదేశాలు, ఆ యొక్క ప్రదేశాల్లో వెళ్ళి ప్రార్థన చేయడం, ఇది మన దేవుని నామానికి అపకీర్తిని తీసుకురావడం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, జనరల్గా మనం ఆలోచించేస్తే హిందువుల గుడుల దగ్గర కానివ్వండి, సినిమా హాల్ దగ్గర కానివ్వండి, వైన్ షాపుల దగ్గర కానివ్వండి, నడి బజార్లలో కానివ్వండి, లేదా ఇతరులు ఒక గుంపుగా కూడుకుని కూర్చున్నటువంటి ప్రాంతం కానివ్వండి, స్త్రీలు ఎక్కువగా కూర్చొని ఉన్నటువంటి ప్రాంతం కానివ్వండి, నడి రోడ్డు కానివ్వండి, బైపాస్ కానివ్వండి, ఇవి ఇబ్బందికరమైనటువంటి స్థలములు. ఈ స్థలాల్లో నువ్వు మోకరించి కానీ సాగిలిపడి కానీ నువ్వు ప్రార్థన చేయలేవు. నిలబడి ప్రార్థన చేయొచ్చు, ప్రయాణం చేస్తూ ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే నీకు అవసరత ఉంది. ప్రియమైనటువంటి నా సహోదరుడా, ప్రియమైనటువంటి నా సహోదరి,

ప్రార్థన అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉంటున్నాం, నేర్చుకున్నాం కూడా. ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఏ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు, ఏ స్థితిలో చేరి ప్రార్థన చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, ప్రార్థన ఎప్పుడు చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎక్కడ చేయాలి, ఈ విషయాలన్నింటినీ మనం నేర్చుకున్నాం. నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి మనలో లోటుపాట్లు ఉంటే ప్రార్థన చేసే విధానంలో వాటిని సవరించుకొని మనము దేవునికి నచ్చినటువంటి స్థితిలో ప్రార్థన చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉంటున్నాను ప్రేమైనటువంటి వారలారా. దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటి వారంలో పాటల ద్వారా ఆరాధించడం అనేటువంటి విషయాన్ని కూర్చొని మనం రేపటి వారాన్ని నేర్చుకుందాం. ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.

0: Well, Wandanamaloo, and good morning from here. Good evening to you there in India, and welcome into our class today.
1: అందరికీ వందనాలు అండి. మీ అందరికి కూడా శుభ సాయంత్రము, లేదా మా దగ్గర నుండి మీకు శుభోదయము. అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క తరగతిని ప్రారంభించుకుందాము.
0: Our series that we've been talking about is Basics in Belief, and we're discussing the church.
1: మనము ప్రారంభ దశలో ఉన్నటువంటి ప్రాథమిక బైబిల్ తరగతుల గురించి మనము ముందుకు వెళ్తూ ఉండగా సంఘం గురించి ఇప్పుడు మనము నేర్చుకుంటూ ఉన్నాము.
0: And today's topic is, what is the worship of the church? How do we worship?
1: చూడండి, ఈ రోజు మనము ప్రారంభించుకోబోతున్నటువంటి అంశము సంఘములో ఉన్నటువంటి ఆరాధన గురించి మనం నేర్చుకొని పోతున్నాము. అనగా ఆరాధన అనగా ఏమిటి, సంఘము ఆరాధన ఏ విధంగా చేయాలి అనే విషయం గురించి ఈ రోజు మనం చర్చించుకొని పోతున్నాము.
0: All right, so before we begin, let's offer a word of prayer before our study.
1: మనం ఈ తరగతిని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన ద్వారా ఇది మనము ముందుకు నడిపించుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు దాసు గారు మన పూర్వీకం నిమిత్తమై ఈ తరగతి నిమిత్తమై ప్రార్థన చేస్తారు.
2: ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరమందో ఆసీనుడు ఒక తండ్రి, ప్రేమస్వరూపుడా, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమంతా మాకు తోడై ఉండి ఈ రాత్రి వేళ జరుగుతున్నటువంటి ఆన్లైన్ బైబిల్ క్లాస్ లో మేము ఈ విధంగా కూడి మీ వాక్యం నేర్చుకోగలిగినటువంటి అవకాశమును మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ప్రత్యేకంగా గత కొన్ని వారాల నుండి ఇదిగో అమెరికా సహోదరులు జాన్ గారు మాకు నేర్పిస్తున్నటువంటి అనేకమైన పాఠాలను బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, ఆయనను ఆశీర్వదించి దీవించండి. పాల్ గారికి కావలసినటువంటి మంచి జ్ఞానమును మీరు మాకు ఆయనకు అనుగ్రహించండి. ఆయన ద్వారా మీరు మాకు అనేకమైన ఆత్మీయమైన విషయాలు నేర్పిస్తూ ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. తండ్రి, ఆన్లైన్ తరగతికి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. మరి ఆయన ఆంగ్లంలో బోధిస్తూ ఉండగా మాకు అర్థమయ్యేటట్లుగా తెలుగులో అనువాదం చేస్తున్నటువంటి సహోదరులు రవి గారిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయనకు కూడా తగిన జ్ఞానమును మీరు అనుగ్రహింపచేయండి. ఆయన చేస్తూ ఉన్నటువంటి ప్రభు పనిని అభివృద్ధి పరచండి తండ్రి. మరి ఈ ఆన్లైన్ తరగతి ఏ విధమైనటువంటి అంతరాయమో జరగకుండగా ప్రారంభము నుండి చివరి వరకు మీరే తోడుగా ఉండి నడిపింపచేయండి. సహోదరులు బోధిస్తూ ఉండగా కావలసినటువంటి ఈ కాపుదల నడిపింపు దయచేయమని, రావలసినటువంటి సహోదరులను కూడా త్వరపెట్టి ఈ ఆన్లైన్ తరగతికి రాగలిగేటట్లుగా సహాయం చేయమని. ఇదిగో ఈరోజు మంచి అద్భుతమైనటువంటి విషయాన్ని మేము నేర్చుకోబోతూ ఉన్నాము, కనుక మాకు అర్థమయ్యేటట్లుగా బోధించడానికి సహాయం చేయమని క్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.
0: All right, you may remember last week we studied the question, is the church a denomination?
1: మనం గత వారము సంఘము అనంటే మతశాఖ కాదు అనే విషయం గురించి మనం చెప్పుకొని ఉన్నాము.
0: And we understood and learned that it was Jesus Christ who built the church, and it was not a denomination. It was the one and only church, and that it was begun in Acts chapter 2 with the apostles there in that particular chapter.
1: చూడండి, మనము గత వారంలో చూసుకొని ఉన్నాము, సంఘము అనేది క్రీస్తుకు సంబంధించిందే కానీ అది మతశాఖల వారికి మతాలకు సంబంధించిన శాఖ మాత్రం కాదు అనే విషయం గురించి మనం తెలుసుకుని ఉన్నాము. అలాగే అది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో అపోస్తుల ద్వారా సంఘం కొనసాగించబడింది అనే విషయాన్ని గురించి మనము గత వారంలో చర్చించుకొని నేర్చుకొని ఉన్నాము.
0: And we learned very importantly that the church is not a human religious group.
1: అలాగే మనము సంఘము అనేటువంటిది మనుషుల యొక్క మతాలకు సంబంధించినటువంటి సమూహము కాదు అనే విషయాన్ని గురించి మనము కొంచెం బాగా చెప్పుకొని ఉన్నాము.
0: We don't have the authority to just start our own church. If Brother Robbie says, I want to start a church somewhere, I'm going to call it the Robbie Church. That's not in God's word. We don't have authority to do that.
1: చూడండి, మనకు సంఘము మీద ఏ అధికారము లేదు. సంఘము ఇప్పుడు పలానా రవి వర్మ సంఘము ప్రారంభించబోతున్నాడు, అది రవివర్మ సంఘము అని చెప్పుకునే దానికి ఏ మాత్రం కూడా అధికారం లేదు. సంఘము ఒకేసారి ప్రారంభించబడి ఉన్నది, అది అపొస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఉంది.
0: So the church belongs to Christ, and that's why we call it the churches of Christ.
1: చూడండి, సంఘము అనేటువంటిది క్రీస్తుకు సంబంధించినది, కాబట్టి సంఘాన్ని క్రీస్తు సంఘము అని మనం పిలుస్తున్నాము.
0: It was purchased with his blood when he died on the cross of Calvary.
1: చూడండి, ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు, సంఘం నిమిత్తమై ఆయనే శిలువలో మరణించాడు.
0: And we also learned that the Bible teaches us that the church is one body, not a number of bodies, not a different denominations. It's only one body.
1: అలాగే సంఘము అనేటువంటిది ఒక్క శరీరం అనే విషయాన్ని మనం చర్చించుకొని ఉన్నాము. అనేకమైన శరీరాలు లేవు క్రీస్తుకు, ఒక్కటే శరీరం ఉన్నది, అదే సంఘమై ఉన్నది అనే విషయం గురించి మనం చర్చించుకొని ఉన్నాము.
0: So today we're going to discuss another important part of how do we identify the true New Testament church.
1: Today
0: we're going to discuss how do we identify the true New Testament church.
1: ఈ రోజు మనము కొత్త నిబంధనలో నిజమైన సంఘము అనేది ఎలాగా ఉండబోతుందో చర్చించుకోబోతున్నాము.
0: And so another way that we do that is to ask, what is the worship of the church? How do we worship?
1: అలాగే ఈ రోజు మనము ఆరాధన గురించి కూడా చర్చించుకుందాము. అసలు ఆరాధన అంటే ఏమిటి, ఆరాధన ఎలాగ చేయాలి అనే విషయం గురించి మనము నేర్చుకుందాము.
0: Because you see, I cannot, if I want to be a part of the true church of the New Testament, I can't make the decision to worship the way I want to. I have to worship the way the Bible tells me to.
1: ఈరోజు మనం కొత్త నిబంధనల ప్రకారంగా సంఘాన్ని నిజంగా గుర్తించినట్లయితే అందులో సంఘంలో ఎలాగ ఆరాధన చేయాలి, అది మన సొంతంగా ఆరాధన చేయాలనా లేదా బైబిల్ ప్రకారంగా ఆరాధన చేయాలనా అనే విషయం గురించి మనము లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
0: I cannot worship in a way that just pleases people. And there are a lot of in the denominational world that do that. I can't please people. That's not my purpose in worship.
1: చూడండి, ఆరాధనలో మనుషులకు మెప్పు కలిగే విధంగా ఆరాధన చేయకూడదు. అలాగే మనుషులను సంతోష పెట్టడానికి మనం ఆరాధనలో చేయకూడదు.
0: Worship is not something that we use for entertainment. It's not a performance. For example, you have sometimes behind the preacher instrumental music, and you have people singing in choirs and choruses. And again, those are not things that we find in the New Testament church.
1: చూడండి, ఆరాధన అనేది మన కోసం ఏదో మన ఎంటర్టైన్మెంట్ కోసము లేదంటే మన సరదా కోసము మనం అందరం కూడా ఉల్లాసంగా సంతోషంగా డాన్సులు వేయడానికో ఆరాధనలు జరపకూడదు. మన బాధాకరమైన విషయం ఏమిటంటే మత శాఖల వారు ఆరాధన అనే దాన్ని పూర్తిగా విరుద్ధంగా మార్చేశారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే వెనకాల వాళ్ళు వాయిద్యాలు వాయించుకుంటూ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటారు, ముందర వీళ్ళు కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ డాన్స్ వేసుకుంటూ తలలు ఊపుకుంటూ ఏంటంటూ డాన్స్ వేసుకుంటూ ఇష్టానుసారంగా చేస్తున్నారు. అయితే ఆరాధన అనే విషయాన్ని కూర్చున్నటువంటి అర్థాన్ని వారు మార్చేసినట్టుగా మనం చూస్తాం.
0: And so in our own lives, we know that we conduct our lives, we live our lives according to the will of God. And so if our personal lives must be done according to the book. and according to what God wants, then of course we have to worship the same way, like He wants us to worship.
1: చూడండి, మన జీవితాలలో మనం ఎలాగా జీవించాలి, మన వ్యక్తిగత జీవితాలు దేవుణ్ణి ఎలాగా సంతోషపెట్టాలి అని చెప్పి మనం ఎలాగా నిబద్ధత కలిగి జీవించాలని అనుకుంటామో, అలాగే ఆరాధనలో కూడా దేవునికి ఇష్టంగా జరిపించాలనే ఆలోచన మనలో ఉండాలి. బైబిల్ ప్రకారంగా ఈ పుస్తకంలో చెప్పినట్లుగా మనము ఆరాధనలు జరిపే వారిగా మనం ఉండాలి.
0: Main text for the day, and this is John chapter 4, verses 23 and 24. So let's read
1: మనం ఇప్పుడు మన ప్రారంభ వచనము అయిన యోహాను సువార్త 4:23-24 వచనాలను చదువుకొని ముందుకు వెళ్దాము. యోహాను సువార్త 4:23-24, జాన్ 4:23-24.
2: అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునో వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనని.
0: All right, from these two scriptures, let's notice today six points, six truths about the way that we are to worship for the purpose of identifying the true church. If you find these things in a church, then you know that it is a true church. If you don't find these six things, then it's not the true church.
1: ఆరు అంశముల గురించి చర్చించుకోబోతున్నాము. అయితే ఈ ఆరు అంశములు గనక మనం చేసే ఆరాధనలో గనక ఉన్నట్లయితే అది నిజమైన సంఘము అని మనం నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ ఆ ఆరు అంశములు సంఘంలో జరగకపోయిన ఎడల అది నిజమైన సంఘం కాదని కూడా మనం నిర్ధారించుకోవచ్చు. ఆ ఆరు అంశములను బైబిల్లో నుండి మనం ఒకసారి వెతుకులాడి తీసుకొని బయటికి వద్దాం.
0: Let's notice, worship must be directed by God. In other words, He gives us the direction. Worship must be directed by God.
1: సరే అండి, ఈరోజు మనము మొదటి అంశంగా ఆరాధన దేవునికే చెందాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం.
0: So in John 4 and verse 23, as our brother read the text, he says, when true worshipers shall worship the Father in spirit and in truth. And so we want to be true worshipers, not fake or false worshipers.
1: Yes. Okay. ఇప్పుడు చదువుకున్నటువంటి యోహాను సువార్త 4:23 సహోదరులు చదివారు. ఇప్పుడు చదివినటువంటి ఆ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అక్కడ చూడండి 23 ఏమున్నదో. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు వట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి ఏమని కోరుకుంటున్నాడు అనే విషయం గురించి మనం చర్చించుకున్నట్లయితే, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అంటే దొంగగా ఆరాధించేవారు లేకుంటే ఇష్టానుసారంగా ఫేక్ గా ఉండే వాళ్ళను దేవుడు ఇష్టపడడం లేదనే విషయం మనకు అక్కడ తెలియపరచబడుతుంది.
0: So this tells us that there is a true way to worship, and that worship is not about what man wants. It's not about what I want. It's not about what Brother Ravi wants, but rather it's what God wants.
1: చూడండి, ఇక్కడ దేవుడే కోరుకుంటున్నాడు ఆరాధన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అలాంటి వారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నప్పుడు ఆరాధన మనుషులకు కోరుకునేదిగా ఉండకూడదు అనే విషయం మనకు అర్థమయ్యింది. ఇప్పుడు సహోదరులు పాల్ గారు కోరుకున్నట్లుగా ఆరాధన ఉండకూడదు, లేదంటే రవి నేను కోరుకున్నట్టుగా ఆరాధన ఉండకూడదు. బ్రదర్స్ ఎవరైనా కూడా సహోదరులు ఈ విధంగా ఆరాధన కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టంగా మనం ఆరాధన చేయకూడదు. కేవలము దేవుడు మాత్రమే ఇష్టపడే విధంగా మనం ఆరాధనను జరిపించాలి.
0: And all throughout the Bible, from the Old Testament to the New Testament, God has told his people how they must worship.
1: చూడండి మనము అనేకమైన వచనాలు చదువుకోవచ్చు ఆ మొదటి కాలంలో అనగా ఆదిమ కాలంలో ఉన్నటువంటి ఆ పాత నిబంధన కాలంలో నుండి ఇప్పటి వరకు కృత నిబంధన కాలం వరకు కూడా మనం చూసినట్లయితే కేవలము ఆరాధన దేవుడు ఇష్టపడే విధంగానే చేయాలని చెప్పబడింది కానీ మనుషులకు ఇష్టమైనది దేవుడు ఎప్పటికీ కూడా అంగీకరించడు అనే విషయం మనకు ఎప్పటికప్పుడు బయలుపరచబడుతూనే ఉన్నది.
0: So the problem today in today's world is that people will ask, what kind of worship do the people want?
1: ఈ రోజు మనకు తెలుసుకోవాల్సిన ప్రశ్న కూడా ఉన్నది ఏమిటంటే ఏ రకమైన ఆరాధన మనుషులు చేయాలని కోరుకుంటున్నారు.
0: And they will ask, what can we do to attract more people?
1: చూడండి మనుషులను ఎలాగా మనం అట్రాక్ట్ చేయాలి ఆరాధన ద్వారా అనే విషయంలో వాళ్ళు ఆలోచన వేస్తూ ఉన్నారు మనుషులు.
0: People will ask, what will make worship more exciting?
1: చూడండి ఇంకా ఎలా ఆలోచన చేస్తున్నారంటే మనుషులు ఇంకా ఉత్సాహభరితంగా ఎలాగ ఉండాలి ఆరాధన ఆ ఆరాధనలో ఇంకా ఏమైనా ఉత్సాహభరితమైన పనులను చేయాలి మనము అనే వాళ్ళ ఆలోచనతో జరుపుకోవాలని చూస్తున్నారు.
0: What can we do to make people more entertained? We don't want people to fall asleep. So what can we do to entertain them while they're here?
1: చూడండి ఆరాధనలో మనుషులు వచ్చిన వారందరూ కూడా నిద్రపోతున్నారు వాళ్ళందరినీ కూడా లేపడానికి మనం ఏమైనా చేయాలి కొత్తగా అని ఆలోచన చేసేవారు ఉన్నారు ఇప్పుడు.
0: But see, those are all the wrong questions to ask.
1: చూడండి ఆ ప్రశ్నలన్నీ కూడా అడగడానికి చాలా తప్పుగా ఉన్నాయి.
0: The first question we always have to ask when we come into any worship service should be, what does God want us to do?
1: మనకు రావాల్సినటువంటి ఒకటే ప్రశ్న, మనం ఏం ఆరాధన చేస్తున్నావన్నీ దేవుడు అంగీకరిస్తాడా లేదంటే ఒకటే ఆరాధన మనం జరుపు నిజమైన ఆరాధన దేవుడికి ఇష్టమైందిగానే మనం ఒకటే చేయాలనా అనే మనకు ప్రశ్న రావాలి.
0: So as we have read in our scriptures that the Father seeks true worshipers.
1: తండ్రి నిజమైన ఆరాధికులను ఎత్తుకుచున్నాడు ఇప్పుడు.
0: So what's the opposite of true? Well, false. So you either have true worshipers or you have false worshipers.
1: చూడండి ఇక్కడ యథార్థమైన ఆరాధికులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే ఆ యథార్థమైన ఆరాధికులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరు? చెడ్డ ఆరాధికులు అనగా ఇష్టానుసారంగా ఆరాధించే వాళ్ళు. ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనిస్తే నిజమైన ఆరాధన ఎలాగ చేయాలనేది మనకు అర్థమవుతుంది.
0: సో యు డోంట్ హావ్ టు బి ఎ రాకెట్ సైంటిస్ట్ ఆర్ ఎ మెడికల్ డాక్టర్ ఆర్ సమ్ హైలీ ఇంటెలిజెంట్ పర్సన్ టు అండర్స్టాండ్ దట్ నాట్ ఆల్ వర్షిప్ ఇస్ అక్సెప్టబుల్. ఇఫ్ హి వాంట్స్ ట్రూ వర్షిప్ నాట్ ఫాల్స్ వర్షిప్ ఇట్స్ ఈజీ టు అండర్స్టాండ్ దట్ దేర్ మస్ట్ బి some worship that's acceptable and some that's not acceptable.
1: So ikkada manaku ardham avutundi dinni ardham chesukodaniki manam emanna rocket scientist lu kavalsina avasaram ledhu ledha nu veda pedda professor kavalsina avasaram ledhu intelligent ga edo goppa vaadi vaadi kavalsina atuvanti avasaram ledhu kevalamu okate niku ardham kavali em entante yadarthanga devunni aaradhinchalani devudu korukuntunnaru anante andulo bhaganga దేవునికి యథార్థమైనదే ఉన్నాయి దానికి వ్యతిరేకమైనవి ఇంకా ఎన్ని ఉన్నాయో అని మనం ఆలోచించాలి. అంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వ్యర్థమైనవి కూడా ఉన్నాయా అనే ఆలోచన మనకు కలగాలి. ఇప్పుడు దేవుడు నిజంగా దేవుణ్ణి ఆరాధించాలన్నప్పుడు అన్ని ఆరాధనలు దేవుడు అంగీకరించడం లేదనే విషయం మనకు అర్థం కావాలి. అలాగే దేవుడు అంగీకరించలేని ఆరాధనలు కూడా ఉన్నాయి ఈనాడు అనే విషయం మనకు బాగా అర్థం కావాల్సిన అవసరం మనకుంది.
0: So we understand that there is some worship that may be beautiful to men, but it's not authorized by God.
1: కొన్ని ఆరాధనలు మనుషులకు చాలా అద్భుతంగా ఉండొచ్చు లేదా మనుషులకు చాలా ఇష్ట ప్రీతికరంగా ఉండొచ్చు కానీ దాన్ని దేవుడు అంగీకరించలేని వాడిగా కూడా ఉన్నాడన్న విషయం మర్చిపోకూడదు.
0: Now, I have spoken with people and invited people to church, and they will come to the Church of Christ, and they have told me, well, that seems like a boring church service compared to ours.
1: Okay. చూడండి కొంతమంది నా దగ్గరకు వచ్చారని బ్రదర్ చెప్తున్నారు, కొంతమంది బ్రదర్ దగ్గరకు వచ్చారంట, వాళ్ళు ఆరాధన చేయిస్తూ ఆ క్రీస్తు సంఘ ఆరాధనలోకి వచ్చిన తర్వాత నిజంగా క్రీస్తు సంఘ ఆరాధనలో కొంచెం బోరింగ్ గా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అన్నారంట.
0: Because in the denominational world, there are those that, as I mentioned, will have big bands in the background playing music, and they'll have people singing, not the congregation, but people, the choir behind them. Sometimes you even have dancers on the stage, the pulpit, because they're trying to entertain the audience. And so, of course, when you come to the Church of Christ and none of that takes place, somebody might say, well, that's boring. But we do what is authorized. That's important.
1: చూడండి కొంతమంది వచ్చారని చెప్పారు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మత శాఖల వాళ్ళు వచ్చి క్రీస్తు సంఘంలో ఆరాధన చాలా బోరింగ్ గా ఉంటున్నది, మా సంఘంలో మీరు చూసినట్లయితే చాలా మంది చాలా ఉత్సాహభరితంగా వాయిద్యాలు వాయించుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఎంతో అద్భుతంగా చేయాలని చూస్తూ ఉంటారు. ఇంకా ఏంటంటే అందులో డాన్స్ వేయడానికి డాన్సర్లు కూడా వస్తూ ఉంటారు, చిందులేస్తూ డాన్సులేస్తూ నాట్యం చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటారు. మీ దాంతో పోల్చుకుంటే మాదే బాగుంటున్నది, మీది చాలా బోరింగ్ గా ఉంటున్నది అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇది అంతా కూడా పోపు దానిని నిర్ధారించినట్లుగా లేదంటే వాళ్ళ పెద్దలు వాటిని నిర్ధారించినట్లుగా చెప్తారు. నిజానికి మనం అందరం కూడా క్రీస్తు సంఘంలో ఆరాధన అనేటువంటిది తండ్రికే ఇష్టపడేదిగా ఉండాలని మనం తెలుసుకుంటున్నాం కదా.
0: So here's the sad fact. This is a very sad fact.
1: ఇది చాలా బాధాకరమైనటువంటి నిజం.
0: That some people may be sincere about their worship, but if they're not doing it God's way, they are sincerely wrong.
1: Yes. కొంతమంది ఆరాధన విషయంలో చాలా సిన్సియర్ గా ఉంటారు, నిజంగా వాళ్ళ సిన్సియారిటీ దేవునికి ఇష్టంగా లేకపోయినట్లయితే అదంతా కూడా వ్యర్థమే కదా.
0: All right, let's read now Matthew chapter 15, verses 8 and 9. Matthew 15, verses 8 and 9.
1: మత్తయి సువార్త 15వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు తీసి చదువుదాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8 నుండి 9 వచనాలు మనం చదువుకుందాము. 15వ అధ్యాయము Okay. It is here in Telugu, those is combined, brother. 7-9.
0: Okay.
1: Okay. Sadhan, brother, 7 నుండి 9 వచనం చదవండి.
2: వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మను గురించి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి.
1: ఓకే.
0: All right, so Jesus says some very important things in this particular set of verses.
1: చూడండి, యేసుక్రీస్తు ఈ వచనంలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనకు నేర్పిస్తున్నాడు.
0: He says that some worship him in a vain way. In vain do they worship me. That means they're worshiping in an empty way.
1: చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు మనకు ముఖ్యమైన విషయం నేర్పించబోతున్నాడు ఆరాధన గురించి. కొంతమంది చేసే ఆరాధన వ్యర్థంగా ఉన్నదనే విషయం చెప్తూ ఉన్నాడు. అది ఎంత కూడా సరైన మార్గంలో వెళ్ళడం లేదనే విషయము అక్కడ యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్నాడు.
0: And so if they're not worshiping the way God wants them to worship, it's useless. It's unacceptable. That's why Jesus would say it's vain.
1: చూడండి, ఆ వర్షిప్ ఆరాధన అంగీకరించబడడం లేదని, దేవుడు దాన్ని త్రోసివేస్తున్నాడని, ఇలాంటి ఆరాధనలు అన్ని కూడా వ్యర్థమని యేసుక్రీస్తు నేర్పుతున్నాడు.
0: And so what is it that made it vain or empty worship? Because they were teaching the doctrines and commandments of men.
1: ఎందుకని వ్యర్థమైపోతుంది, ఎందుకని దేవుడు అంగీకరించడం లేదు అనే విషయానికి మనం వచ్చినట్లయితే, అదంతా కూడా మనుషుల యొక్క ఆలోచనలను, మనుషుల యొక్క సిద్ధాంతాలను, మనుషుల యొక్క ఆజ్ఞలను అనుసరించబడి జరగబోతున్నటువంటి ఆరాధనలు. కాబట్టి అవే అన్ని కూడా దేవుడు అనగా మన తండ్రి వాటిని అంగీకరించడం లేదు, అది వ్యర్థమైపోతుంది అని మనకు తెలియజెప్తున్నాడు యేసుక్రీస్తు.
0: So I hope that through these verses so far that we can see that worship has to be based on what God tells us, not human commandments and not man-made tradition.
1: చూడండి, ఏ ఆరాధన అయినా కూడా దేవుడికి ఇష్టమైన ఆరాధనగానే జరగబడాలి, కానీ మనిషిని యొక్క ఆచారాలను బట్టి, మనిషిని యొక్క ఆజ్ఞలను బట్టి జరగకూడదు.
0: So as I mentioned in the Old Testament and New Testament, although we worship differently now, all throughout the Bible, God has commanded true worship the way he wanted, not the way man wanted.
1: చూడండి, ఒకవేళ పాత నిబంధనలో నుండి కొత్త నిబంధన వరకు మనము ఆరాధన గురించిన మట్లు మనం చూసినట్లయితే, కొత్త నిబంధనకు పాత నిబంధనకు చాలా వ్యతిరేకతలు అనగా వ్యత్యాసాలు ఉండొచ్చు, కానీ ఏ ఆరాధన అయినా కూడా, పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు వచ్చిన ఏ ఆరాధన అయినా కూడా దేవునికి ఇష్టమైన ఆరాధనగానే చేయబడుతున్నది తప్ప, మనుషుని యొక్క ఆజ్ఞల ప్రకారము, మనుషుని యొక్క ఆచారాల ప్రకారము జరగబడకూడదని దేవుడు చెప్తూనే ఉన్నాడు. ఒకవేళ ఆరాధనలో వ్యత్యాసాలు ఉండొచ్చు, అంటే పాత నిబంధన ఆరాధన వ్యత్యాసం వేరు, కొత్త నిబంధన ఆరాధన విధానం వేరు, కానీ అందులో ఇవన్నీ కూడా దేవునికి ఇష్టంగానే జరగాలని దేవుడు నియమించి ఉన్నాడు, కానీ మనుషులకు ఇష్టమైనది కాదు, కానీ దేవునికి ఇష్టమైనది గానే ఉండాలని చెప్పాడు.
0: And that's why we say in this first point that God must direct the worship. We worship in the New Testament according to God's will, not our will.
1: కొత్త నిబంధన ఆరాధన ఎలాగ జరగాలి అంటే, దేవునికి ఇష్టమైనదిగానే జరగాలి, కానీ నాకు ఇష్టమైనదిగా ఉండకూడదు ఆరాధన. అంటే నన్ను నేను సంతోష పెట్టుకోవడానికో, లేదంటే మనుషులను సంతోష పెట్టుకోవడానికో ఆరాధనను నేను జరపకూడదు. అది కేవలము దేవుణ్ణి సంతోష పెట్టడానికి మాత్రమే ఆరాధనను జరపాలి.
0: Alright, now that brings us to point number two.
1: రెండవ పాయింట్లోకి మనం వెళ్దాం ఒకసారి.
0: Which is, worship must be in spirit and in truth, as we read in verse 24.
1: చూడండి, నాలుగో అధ్యాయం, యోహాను సువార్త నాలుగో అధ్యాయం 25 వచనాన్ని మనం చదివి ఉన్నాము ఇంతకు ముందే. అయితే అందులో మనకు చెప్పబడినటువంటి విషయం ఏమిటంటే, ఆయనను ఆరాధించే వాళ్ళు ఆత్మతోను సత్యంతోను ఆరాధించాలి అనే విషయాన్ని మనకు అక్కడ యేసుక్రీస్తు నేర్పాడు.
0: So according to this verse, God is a spirit. They that worship him must worship him in spirit and in truth. There's two necessary parts of acceptable worship.
1: చూడండి, ఇక్కడ మనకు నేర్పించబడినటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఆత్మ స్వరూపి కాబట్టి ఆయనను ఆరాధించే వాళ్ళు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనే విషయం మనకు నేర్పుతున్నాడు. ఇలాగా ఆత్మతో సత్యముతో ఎప్పుడైతే మనం ఆరాధనలను జరుపుతామో అప్పుడే అది అంగీకరించబడుతున్నది అనే విషయం మనం మర్చిపోకూడదు.
0: Right, and that is first of all that worship must be in spirit.
1: మొదటిగా మనం గమనించినట్లయితే, ఆ ఆరాధన జరిపే వారందరూ కూడా దేనితో ఆరాధనను జరపాలని నేర్పించాడు, ఆత్మతో ఆరాధన జరపాలి అనే విషయం నేర్పాడు.
0: We have to be careful. He's not talking about worship in the Holy Spirit. He's talking about the spirit of the inner man.
1: చూడండి, ఇక్కడ ఆరాధన ఆత్మతో జరపాలని చెప్పబడినప్పుడు మనందరూ ఏమనుకోవచ్చు అంటే, పరిశుద్ధాత్మతో జరపాలి ఏమో అని అనుకుంటారు. అది కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి చెప్పడం లేదు. ఇది మన లోపల ఉన్నటువంటి ఇన్నర్ మ్యాన్, మన లోపల అంతరంగ పురుషుడు ఒకడు ఉన్నాడు, ఆ అంతరంగ పురుషునితో ద్వారా ఆరాధన జరపాలనే విషయాన్ని నేర్పుతున్నాడు తప్ప, అందులో భాగం పరిశుద్ధాత్మ గురించి కాదు.
0: Worship has to come from the heart. It's got to be sincere.
1: చూడండి, ఆరాధన అనేది హృదయంలో నుండి రావాలి, అప్పుడే అది చాలా సిన్సియర్ గా ఉంటుంది.
0: If I go to the meeting house or wherever that you may worship, if I go on Sunday and in my mind I'm thinking about oh, I've got bills to pay. What are we going to have for lunch? When is this church service going to be over? I'm not worshiping in spirit. I'm not worshiping from the heart. I'm letting all the distractions of life interfere with my worship.
1: నిజంగా మనం ఆలోచన చేస్తే ఆరాధన జరపాలి అనేటప్పుడు మనం ఆరాధనకి వెళ్ళినప్పుడు మన మైండ్ లో ఏమేమి ఉండకూడదు అంటే ఇప్పుడు నేను ఈ బిల్లు ఎలాగ పే చేయాలి, లేదంటే ఈ ఇంటికి రంగులు ఎలాగ వేయాలి, లేదంటే మా నాన్న నన్ను తిట్టాడు నేను ఎలాగ చేయాలి, లేదంటే నా కుటుంబంలో ఈ సమస్యలు ఉన్నాయి నేను ఏం చేయాలి అని మన తలలో అనేకమైన భారాలను ఉంచుకొని వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ చేయవలసిన వాటిని చేయకోకుండా అనగా మన హృదయంలో దేవునితో సంబంధం కలిగించి ఉండకోకుండా ఈ ఆలోచనలన్నీ కూడా వెళ్ళి అక్కడ ఆరాధనలో ఆలోచించినప్పుడు అది సత్యంతో అనగా ఆత్మతో ఆరాధించబడినటువంటి ఆరాధన కాదు.
0: When I go to worship, number one, I have to be happy to be able to be there. That's what David said. I was glad when they said, let us go into the house of the Lord.
1: నేను ఆరాధనకి వెళ్ళినప్పుడు ఎలాగా ఉండాలి అని అంటే సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు దావీదు కూడా చెప్పాడు కదా కీర్తనల గ్రంథంలో, దేవుని మందిరమునకు ప్రజలు నాతో దేవుని మందిరమునకు వెళ్ళుదామని ప్రజలు నాతో చెప్పినప్పుడు నా హృదయం ఎంతో సంతోషించాను అనే విషయము. మనం ఆరాధనకు వెళ్ళినప్పుడు లేదంటే ఆరాధనగా కూడుకున్నప్పుడు మన హృదయం ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండాలి.
0: It should never be a burden. Some people will say, oh, I've got to go to church today. I've got to go to worship. But it's a privilege to go to worship because not everybody in this world is able to do that.
1: Privilege, I don't know what about that.
0: Okay. It's a privilege to go to worship. For example, in China, it's a communist country. Some don't allow people to gather for church. I'm just talking to you. In your country, Prime Minister Modi, you know, he doesn't like Christians. And so some parts of the country, they don't allow Christians to meet. And so it's a privilege to be able to go to the worship service. We shouldn't ever feel like I've got to go to worship today, like it's a problem or it's trouble for me to go.
1: Okay, thank you. I understand. చూడండి ఏం చెప్తున్నానంటే బ్రదర్, ఒకవేళ మన ఆరాధనకు వెళ్ళాలి, లేదంటే మనం మందిరానికి సంఘంగా కూడుకోవాలి, ఆరాధనకు వెళ్ళి ఆరాధన జరపాలి అని మనము అంతగా ఎలాగైతే మన హృదయంలో సంతోషంగా ఉంటున్నదో అలా ఉన్నప్పుడు మనకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ పనిని కూడా వదిలిపెట్టుకొని మనము సంతోషంగా ఆరాధన జరపడానికి మనం వెళ్ళాలి, సంతోషంగా ఆరాధన జరపాలి.
0: Now, I try when I preach not to go overtime, but I know Brother Ravi has seen and I have seen that when we're preaching, that some people that may not want to be there, they'll start squirming in their seats and they're looking at their watch and saying, oh, it's time to go. We've got to get out of here. That's not worshiping in spirit.
1: Sunday, మనం ఒకవేళ ఆరాధన జరిపినప్పుడు మనం ఏదో అందరినీ బలవంతంగా మనం ఆరాధన జరపకూడదు. కొంతమంది ఎలాగా ఉంటారు అంటే ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చెప్పి టైం చూసుకుంటూ ఉంటారు, త్వరగా త్వరగా అయిపోవాలి ఇంకా అయిపోలేదేంటి అని చెప్పి ఆలోచన అంతా కూడా తారుమారుగా ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పి తిట్టుకుంటూ కూర్చుంటూ ఉంటారు. నిజానికి అలాగా మనం ఆరాధనలోకి వెళ్ళినప్పుడు అది నిజమైన ఆరాధన కాదు, అది ఆత్మతోనూ చేసిన ఆరాధన కానీ కాదు.
0: And so we're not there every Sunday just to go through the motions. Okay, I've got to sing. Okay, I've got to pray. Okay, I've got to listen. I'm supposed to be doing those things from the heart.
1: కొంతమంది చెప్పుకుంటారు అంటే నేను వెళ్ళాను ఈరోజు ఆరాధనకు, లేదా నేను వెళ్ళాను ఈరోజు కానుకలు వేశాను, లేదంటే నేను పాటలు పాడాను అని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాగ చెప్పుకుంటూ తొందర తొందరగా వెళ్ళి విసుక్కునే ఉంటారు అందులో. అలాగ చేస్తూ ఎన్నో వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంత కానుకలు వేసినా, ఎంతగా నువ్వు వెళ్ళి పాటలు పాడినా నీ మనసు అలాగ లేనప్పుడు అది వ్యర్థమైన ఆరాధన అవుతుంది, కానీ ఆత్మతో చేసిన ఆరాధన కాదు.
0: And so I really ought to want to be there, but when I am there, the sole thing, the only thing I should be thinking about is worshiping God with the proper mindset and with the proper heart.
1: చూడండి నిజంగా మనం ఆరాధనకి వెళ్ళినప్పుడు మనం మన మనస్సును అంతా కూడా మన మైండ్ అంతా కూడా అక్కడే ఉంచాలి, దేవునికి అనుగుణంగానే ఉంచాలి, దేవుని ఆరాధన ఎలాగ చేయాలని ఆలోచన చేయాలి. ఈ గజిబిజీ లోకంని అంతా కూడా వదిలిపెట్టేయాలి, చక్కగా వెళ్ళి అక్కడ కూర్చొని మన మన మైండ్ లో ఏ చెత్త లేకోకుండా సంతోషంగా దేవుని సంతోష పెట్టడానికే మనం ఎదురు చూస్తుండాలి. మన హృదయంతో మాత్రము దేవుని స్మరించాలనే ఆలోచనతోనే మనం వెళ్ళి అక్కడ కూడుకోవాలి, కానీ ఈ గజిబిజి లోకాన్ని వదిలిపెట్టేసి మనం ముందుకు వెళ్ళాలి.
0: So the scripture tells us that we ought not only worship in spirit, but we also have to worship in truth.
1: ఇక్కడ ఈ వచనంలో ఆత్మతో మాత్రమే ఆరాధన చేయాలని చెప్పలేదు, అక్కడ ఆత్మతో పాటు సత్యముతో కూడా ఆరాధన జరిపించాలని చెప్పబడినది.
0: And so truth means that it is according to God's word.
1: ఈ సత్యముతో ఆరాధన చేయాలి అని చెప్పినప్పుడు ఆ సత్యము అనగా ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యము అని మనం అర్థం చేసుకోవాలి.
0: Jesus would say, thy word is truth.
1: యేసు క్రీస్తు చెప్పాడు, నేనే నా మాట సత్యములై ఉన్నాయి అని చెప్పాడు.
0: And so, if we worship in spirit and in truth, that means that I don't worship the way man says, I don't worship with my emotion, I worship by way of the truth of God's word, the Bible.
1: చూడండి, మనము మనుషుని యొక్క ఆలోచన ప్రకారంగా లేదంటే మనుషుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా వెళ్ళి ఆరాధన జరపకూడదు, కేవలము బైబిల్ మనకి ఏం చెప్తుందో దానిని మాత్రమే వెంబడించి మనం ఆరాధనలో జరుపుకోవాలి.
0: And so I have to understand that God requires both. By the way, if I worship in truth, but my heart is not in it, in other words, by the Spirit, if I'm not worshiping in spirit and in truth, the worship is empty, because I have to, again, not just go through the motions. And I'll explain this to you, Ravi. You know, there are some people that will come to church and they'll say, okay, I've satisfied my requirements. I was there Sunday, so everything's okay. Well, I've worshiped in truth, but I've not worshiped in spirit. My heart was not in it, and so it's not acceptable.
1: Okay. చూడండి బ్రదర్, సహోదరులు ఏం చెప్తున్నారు అంటే ఒకవేళ ఆరాధన జరిపేటప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ రెండిట్లో చేయాలి, ఒకవేళ ఒకటి మిస్ అయిపోయి ఒకదాంతో చేసినా కూడా అది ఎంటీనే, అది పనికిరానిదే. ఇప్పుడు సత్యంతో ఆరాధన చేయాలి అని అన్నప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారం నేను వెళ్ళాను, కానుకలు వేశాను, దాని చేయాల్సిన పాటలు మనం పాడాము, ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసేసాను, నేను అటెండ్ అయ్యాను, నేను దాని ప్రకారం చేశాను, నేను వచ్చేసాను అని చెప్తే నీ మనసులో ఏయో పెట్టుకొని ఉండి అక్కడికి వెళ్ళి ఎన్ని చేసినా కూడా ఒకవేళ నువ్వు సత్యంతో చేసినట్లుగా ఉండొచ్చు, కానీ ఆత్మతో చేసిన వాడిగా ఉండలేదు, కాబట్టి ఆరాధన కూడా వేస్ట్, పనికిరాని అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. కాబట్టి ఆరాధన అనే విషయంలో మనం రెండు కలిపి చేయాల్సిన అవసరం ఉంది, ఆత్మతో చేయాలి, ఆ హృదయం అంతా కూడా ఆ దేవుని ఆజ్ఞల ప్రకారంగా జరిపించాలనే ఆలోచనతో నువ్వు ఆరాధన జరుపుకోవాలనే వారిగా ఉండాలి.
0: All right, so the Bible tells us then that we must worship in spirit and in truth. They go hand in hand together.
1: చూడండి, ఆరాధన అనే విషయము ఆత్మతో సత్యంతో రెండిట్లతో మనం చేయాలి, ఆ రెండు ఈ రెండు చేతులు అయితే రెండు కలిపి చేయాలి.
0: All right, that brings us to point number three. Point number three.
1: మనం మూడో అంశంలోకి మనం వెళ్దాము.
0: And that is that the church worshiped in teaching, fellowship, breaking of bread, and prayers.
1: చూడండి, ఆరాధన విషయంలో ఇంకొక అంశం మనం నేర్పించబడబోతున్నాము. ఒకటి ఏమిటంటే బోధన మనము ఫాలో అయ్యేవారిగా ఉండాలి, అలాగే సహవాసం నందు మనము సరిగా ఉండాలి, రొట్టె విరుచుట యందు మనం సరిగా ఉండాలి, ప్రార్థన చేయుట యందు మనం సరిగా ఉండాలి. ఈ విషయాలను మనం ఆరాధన జరుపుకోవాలి అవసరం ఉంది. జస్ట్ మినిట్ బ్రదర్ గోపన్న.
3: హలో రవి,
1: వింటున్నాను
3: రవి.
0: All right. So let's read Acts chapter 2, verse 42. And this is the evidence of what we're talking about.
1: Acts
2: 2:42. రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి.
1: ఓకే, థాంక్
0: యు. ఆల్ రైట్. సో దిస్ వర్స్ గివ్స్ us a picture or a snapshot of the early church, the first century church.
1: చూడండి, ఈ వచనం మనకు సంఘం ఎలాగా ఉండాలి అనేటువంటి విషయం మనకు నేర్పుతుంది. స్నాప్షాట్ ఇది ఎలా ఉండబోతుంది అంటే ఇది ఒక పిక్చర్ లాగా కనబడబోతుంది మనకు సంఘం ఈ విధంగా ఉన్నది అనే విషయం.
0: And by the way, in the churches of Christ, this is exactly what we try to do. We don't add to what they did in the first century. We don't take away from what they did. We try to worship exactly as they did. Because if we worship as they did, then we have to be right.
1: చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన ప్రకారము ఆదిమ క్రైస్తవులు ఎలాగైతే చేశారో వాటినే మనం అనుసరించాలి. అంతకు మించి మనం చేయకూడదు, దానికి తగ్గించి మనం చేయకూడదు. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలాగ చేశారో వాళ్ళలాగే మనం సంఘంలో ఆరాధనను జరుపుకోవాలి.
0: Alright. So it tells us they continued faithfully. They didn't invent their own way, but they did it the way God wanted them to do. And the church didn't go, and the church didn't move away from the apostles' teaching. They did exactly what the apostles wanted.
1: చూడండి, ఇక్కడ సంఘము అపోస్తలుల యొక్క బోధలో మాత్రమే ఉన్నారు, కానీ వాళ్ళు సంఘము చెదిరిపోలేదు, అంటే ఆ బోధని దాటికి వెళ్ళడం లేదు, ఆ బోధను కాదని పక్కకి వెళ్ళడం లేదు. కేవలము అపోస్తలు ఎలాగైతే ఆరాధనను జరిపారో అదే ప్రకారం సంఘమంతా కూడా కొనసాగించబడుతున్నది, కానీ దాన్ని దాటి వెళ్ళడం లేదు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు.
0: So notice that they continued in the apostles' doctrine, not man.

0: బోధ విషయంలో డాక్ట్రిన్ లో ఎస్ ఓకే.
1: So what did they do? They continued in the apostles' doctrine. They continued in fellowship. That's very important too. That's not part of worship, but they fellowshiped one with another.
0: చూడండి, అక్కడ అపోస్తలుల బోధ మాత్రమే కాకుండా అపోస్తలుల యొక్క సహవాసంలో కూడా వాళ్ళు కలిసే ఉన్నారు. వాళ్ళు విడిపోవడం లేదు, ఒకరికొకరుగా ఎవరు లేకోకుండా వెళ్ళడం లేదు. అందరూ ఐక్యమత్యంగా ఒకరికొకరు సహవాసం కలిగి వారిగా ఉన్నారు అక్కడ.
1: There are some people that will come at the last minute to the worship service. They'll be the last people in the building. And then they'll be the first one out of the building. And they're missing a very key, important thing, and that's fellowship.
0: చూడండి, కొంతమంది ఆరాధనకు ఎలాగో వస్తారంటే చివరి నిమిషంలో వస్తుంటారు ఆరాధనకు, అనగా సమయం ఇంకా అయిపోయింది అన్నప్పుడు వస్తుంటారు. నిజానికి అలాగ రావడం కూడా సహవాసంలో లేనట్టుగానే అర్థము. ఎందుకంటే ఆరాధన విషయంలో వారు ముఖ్యమైనటువంటి విషయాలు మొదటిగా బోధించినప్పుడు, ఆ ముఖ్యమైనటువంటి విషయాలను వారు వెనకలు వచ్చినప్పుడు వాటిని వాళ్ళు వినలేరు కదా, విని ఉండలేరు కదా, కాబట్టి వారు ఆ సహవాసంలో కూడా వెనకబడినట్టుగానే ఉన్నట్టుగా మనం చూస్తాం. వాళ్ళు ఆత్మీయంగా ఎదగడం చాలా కష్టం అనే విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి.
1: There's some people that will show up early for the worship service and they will stay late just so they can talk to their brothers and sisters. How are you? How was your day? How's everything? And that's an important part of fellowshipping.
0: చూడండి, ఆరాధన విషయంలో కొంతమంది అందరికంటే ముందు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నిజానికి అలాగే రావడం చాలా మంచిది. ఎందుకంటే ఆరాధన ప్రారంభించడానికంటే ముందు ఒకరినొకరు మిస్ చేసుకుంటారు, పలకరించుకుంటారు కదా, ఎలాగున్నారండి, వందనాలండి, ఎలాగో ఉన్నారండి, ఏం చేశారండి, బాగుందా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఒకరికొకరు అక్కడ పరిచయం ఏర్పరచుకుంటున్నారు కదా. కాబట్టి ఆరాధన విషయంలో అందరికంటే ముందుగా రావడం చాలా ప్రాముఖ్యము.
1: And then we notice that they were there in breaking of bread. This is talking about the daily meal. Okay, then it said, the Bible says that they were breaking bread together. They were eating together. This is their daily meal, not the Lord's Supper, but the daily meal.
0: థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ రొట్టె విరుచుత ఎందు అని ఉన్నది కదా, ఇక్కడ రొట్టె విరుచుత ఎందు అని అన్నప్పుడు ఇది దేని గురించి చెప్పబడుతుంది అంటే వారు తినే తిండి గురించి, ఆహారం గురించి చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు లార్డ్స్ సప్పర్ రొట్టె విరుచుటం గురించి కాదు, అది కేవలం వారు తినే దాని గురించి చెప్పబడుతున్నటువంటి విషయము. వారందరూ కూడా కలిసి ఒకరికొకరు కూర్చొని వాళ్ళంతా కూడా గ్యాదర్ అయ్యి వాళ్ళు ఫుడ్ తింటున్నారు.
1: There's some people that teach even in the church, oh no, you cannot eat at the church building, you cannot eat together like that, but yet that's what they did in the first century.
0: కొంతమంది అనుకుంటారు ఆరాధన క్రమంలో మనం భోజనాలు చేయకూడదు, సంఘంలో కూడుకున్నప్పుడు చర్చ్ బిల్డింగ్ లో మనము భోజనం చేయకూడదు అని చెప్పుకుంటూ ఉంటారు.
1: I went to a church where we would have a fellowship meal after church. Everybody would eat after the church service.
0: Brother Paul garu intaku mundu oka sanghamku velle varu anaga aa sthanikanga kaakunda inko kontha munduku velle varu anta aithe akkada elaga undedante paristhiti aaradhana aipoyina tarvata vallandar kosam bhojanalu erparche varu anta kabatti vallandaru kuda kucholi okarikokaru palakarinchukuntu okarikokaru anusandhanga sambandham kaligi andaru kalisi melisi bhojanam chesukoni intiki velle varu anta.
1: And there were actually some people that would say, well, I don't like the food that we're having at church, so I'm going out to eat and then we'll come back.
0: కొంతమంది ఏమనుకుంటారంటే నాకు ఈ ఆరాధనలు చెప్పే భోజనము, ఆరాధనలు పెట్టే భోజనం నాకు అంతగా పడదు, నాకు ఇంటికాడికి వెళ్ళి నేను మంచిగా మాంసం కూరలు తిని తింటాను, నాకు ఇదంతా వద్దులే అని చెప్పి వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు కొందరు.
1: But again, they're missing a key part of the church, and that's fellowshipping with the saints, fellowshipping one with another. It's very important.
0: చూడండి, అలాగా చేసే వారందరూ కూడా దేనిని పోగొట్టుకుంటున్నారు అంటే ఆరాధన విషయంలో ఒకరికొకరుకు సంబంధం కలిగినటువంటి ఫెలోషిప్ ను వారు పోగొట్టుకుంటున్నారు. ఆప్యాయత అనురాగాలతో కలిసి ఉండాలనేటువంటి ఆ ఉద్దేశాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు ఆరాధన విషయంలో. అలాగ కలిసి ఉండలేని వారు.
1: And then it talks about in the verse that we

0: read about the apostles' doctrine. They were there and heard the apostles' doctrine. And that is very important as well, because the Holy Spirit told them what to say and what to do in worship. And it was very important. And today we follow the apostles' doctrine because we can read the Bible and understand what to do.
1: చూడండి, ఆదిమ క్రైస్తవులందరూ కూడా అపోస్తలుల బోధన ప్రకారంగానే నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు ఆ సంఘం జరుపుకున్నప్పటికి కూడా ఆరాధనలో ఏ విధంగా వారు వేరే బోధన తీసుకురాలేదు. ఎందుకంటే అపోస్తలుల బోధ ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అని అంటే, అక్కడ పరిశుద్ధాత్ముని ద్వారా అపోస్తలు నడిపించబడుతూ ఉన్నారు. ఆ పరిశుద్ధాత్ముని యొక్క బోధ ద్వారా అపోస్తలు కూడా నడిపించబడుతూ ఉన్నప్పుడు వారి ద్వారానే కదా బైబిల్ కూడా వచ్చింది. కాబట్టి ఆ సంఘంలో ఆరాధన జరిపే విషయంలో కూడా అపోస్తలుల యొక్క బోధ అనేది చాలా ప్రాముఖ్యము.
0: So essentially we see that worship in the first century was actually very simple. It wasn't complex. There wasn't a lot of entertainment, as we mentioned. It was a very simple service and simple gathering.
1: చూడండి, ఆదిమ సంఘస్తులకు ఆరాధన విషయంలో పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు. పెద్ద పెద్ద ఏదేదో టెన్షన్ గా వాళ్ళు, అంటే ఏదేదో చేయాలి, అలాగా ఉండాలి, ఇలాగా ఉండాలి, నా డాన్సర్లు కావాలి, మ్యూజిక్ కావాలి అని ఏ కోరిక లేదు అక్కడ. కేవలము వారు ఆరాధన ఎలాగా జరుపుతున్నారంటే, అందరూ చక్కగా ఒక చోట కూర్చుంటున్నారు. వాళ్ళు ఏం చేయాలనో, ఏ విధంగా చేయాలనో వాళ్ళు చెప్పినటువంటి విధానాలు, అపోస్తలులు ఏ విధంగా అయితే చెప్పారో అలాగా చేసుకుంటూ వాళ్ళు వచ్చారు. అది చేస్తూ వచ్చారే తప్ప హంగామాగా చేయలేదు అక్కడ ఆరాధనలు ఏవి కూడా.
0: In today's worship service, we consider that there are five acts of worship, five things that we do in the worship service.
1: మనం ఇప్పుడు సంఘం ఆరాధనలో ఐదు ముఖ్యమైన విషయాలు ఈనాడు చేస్తాం అనే విషయాన్ని గురించి నేర్చుకుని పోతున్నాము.
0: We teach or preach. That's part of every single worship service in the churches of Christ. We teach. Some people have Bible classes, and of course we have the main worship where we hear the preacher.
1: చూడండి, ఏ ఆరాధనలోనైనా ఏ బైబిల్ తరగతిలోనైనా మనం చేసేటువంటి ప్రాముఖ్యమైన పని ఏమిటి అన్నదంటే వాక్యం ప్రకటించడం.
0: And then of course we sing. That's another part of the five acts of worship. We gather there to sing praises to God Almighty.
1: చూడండి, దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని మనం కనపరచడానికి మనం నోటి ద్వారా కూడా పాటలు పాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఐదు భాగాలలో ముఖ్యమైనటువంటి భాగాల గురించి మనం చూసుకున్నాము. ఒకటి వాక్యం చెప్పించుకోవడము, రెండవది పాటలు పాడడము.
0: And then of course as part of any worship service we must pray to God.
1: చూడండి, ఆరాధన క్రమంలో అలాగే ప్రార్థన చేయడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది.
0: And then we have to observe the Lord's Supper. We partake of the bread and the fruit of the vine, which represents the body and the blood of Jesus Christ. That's commanded every first day of the week.
1: చూడండి, ప్రభురాత్రి భోజనం గురించి కూడా మనము ఆజ్ఞ పొంది ఉన్నాము. అది కూడా ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని మనము శరీరానికి బదులు రక్తాన్ని, రొట్టెను, ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటున్నాము. శరీరానికి బదులుగా రొట్టెను, రక్తానికి బదులుగా ద్రాక్షరసాన్ని మనము తీసుకుంటూ క్రీస్తు యొక్క మరణాన్ని మనము ప్రచురించి దాన్ని గ్రహించుకునే వారిగా మనం ఉంటున్నాము. అదంతా కూడా వారంలో మొదటి రోజున వారంలో జరగాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా.
0: And then the last part of every single worship service is to give. We have to give. A lot of people don't like it, but it's a command that we have to give as we've been prospered.
1: చూడండి, అలాగే ఆరాధన విషయంలో అనేకమైనటువంటి సంఘములలో జరపబోతున్నటువంటి విషయమే ఇది. ఇది ఏమిటంటే కానుకలు ఇవ్వడం అనేటువంటి ఆజ్ఞ. ఇది మనము అపోస్తలుల ద్వారానే ఆజ్ఞాపించబడుతున్నటువంటి ఆజ్ఞ. ఇది ప్రతి ఆదివారము చేయవలసినటువంటి ఆజ్ఞ. మనమందరం కూడా కానుకలను ఇవ్వాల్సినటువంటి వారిగా ఉన్నాము. ఎందుకంటే చాలా మంది ఇలాగ కానుకలు తీసి ఇవ్వడం అనేటువంటిది చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఇవ్వాలి అని మనము ఆజ్ఞాపించబడుతున్నాం కాబట్టి తప్పకుండా మనం ఇచ్చేవారిగా ఉండాలి.
0: So if we're going to look at the true identity of the true church, we have to look at the way that worship is conducted, as we've noticed.
1: చూడండి, నిజమైన ఆరాధన మనము జరపాలి అని అనుకున్నప్పుడు ఈ ముఖ్యమైనటువంటి విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి.
0: All right. Let's see. Shall we continue or you want to take a break?
1: No, continue on.
0: Point number four.
1: Okay. నాలుగో అంశంలోనికి మనం వెళ్దాము.
0: This is very important. The church worshiped on the first day of the week.
1: ఆరాధనలో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఆ వారంలో మొదటి దినమున ఆరాధన చేయాలి అనేటువంటిది కూడా మనము చాలా ముఖ్యమైనదిగా ఎంచుకోవాలి.
0: Let's read verse or Acts 20 and verse number 7. Acts 20 and verse number 7.
1: అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనాన్ని ఎవరైనా చదవండి. బ్రదర్ గోపి గారు ఎవరైనా చదువుతారా వచనాన్ని?
0: Acts 20 and verse 7.
1: అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి ఎవరైనా చదవండి. బ్రదర్ దాసు గారైనా ఎవరైనా.
2: ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరణాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను.
0: All right.
1: Okay.
0: So we notice that in this passage that they came together on the first day of the week, not Saturday. Some people say, well, it's the Christian Sabbath. Sunday's not the Christian Sabbath. Sabbath means Saturday. They came to worship on Sunday, the first day of the week, period.
1: చూడండి, ఇక్కడ ఆరాధన జరిపే విషయంలో వారంలో మొదటి దినం వారు కూడినట్టుగా మనం చూస్తున్నాం. సండే అని ఉంది అక్కడ, ఆదివారం అని ఉన్నది అక్కడ. ఆదివారం వారు రొట్టె విరుచుటకు కూడి ఉన్నారు అక్కడ. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే శనివారం పూట సబ్బాత్ చేద్దాము అని చెప్పి శనివారం పూట చేస్తూ ఉంటారు. నిజానికి సబ్బాత్ అనేటువంటిది శనివారమే ఉండొచ్చు, కానీ ఆరాధన అనేటువంటి మాత్రము ఆదివారంలో జరపాలనే విషయం మన కొత్త నిబంధనలో ఉన్నది.
0: So we see that the Apostle Paul preached unto them, and then they broke bread, and there's a reference there to the Lord's Supper.
1: చూడండి, అక్కడ అపోస్తల కార్యం 20వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడైన పాలు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నాము అనే విషయాన్ని అక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. ఇస్ దేర్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ దేర్, రైట్?
0: Yes.
1: Is this gathering and eat some food or another one?
0: Yeah, well, when it says the breaking of bread, it can be taken both ways. Of course, you know, if people are there, and in this case, Paul preached till midnight, you know they didn't starve, they did eat together. But if they're worshiping also, they did partake of the Lord's Supper. There are other verses that would talk about that. So when it says breaking of bread, it can go both ways, talking about eating and talking about the Lord's Supper.
1: చూడండి, అనేకమైన వచనాలు మనం కంపేర్ చేసుకున్నప్పుడు కొన్ని వచనాలలో వారు తినడానికి గురించినటువంటి విషయాలు చెప్పబడుతున్నది, కానీ అపొస్తలుడైన పౌలు చెప్తున్నప్పుడు ఇక్కడ రొట్టె విరుచుట గురించి చెప్తున్నాడు, రొట్టె విరుచుట గురించి చెప్తున్నాడు. దాన్ని కంపేర్ చేస్తూ ఇంకొక వచనాలు చదివినప్పుడు అది ఆరాధన విషయం గురించి చెప్పబడుతున్నది.
0: సో ద ఫ్యాక్ట్స్ ఆర్ దట్ ది డిసైపుల్స్ కేమ్ టుగెదర్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఆన్ సండే.
1: చూడండి, మొదటి విషయం ఏమిటి గమనించండి, వారు ఆరాధన కోరుకున్నప్పుడు ఆదివారంలో కోరుకున్నారు అనే విషయం మనం గమనించుదాము.
0: The Lord's Supper was part of that, as we talked about.
1: మనం ఆరాధనలో ప్రభురాత్రి భోజనం కూడా భాగమై ఉండదనే విషయం మనం చెప్పుకుంటున్నాము.
0: And of course, preaching was part of the assembly. Because the apostle
1: అలాగే బోధించడం అనేది కూడా ఒక భాగమై ఉన్నదనే విషయాన్ని మనం చూసుకుందాం. అంటే వాక్యం బోధించడం అనేది కూడా
0: Now, what else would they do in a worship service? Let's go to 1 Corinthians chapter 16, verses 1 and 2. 1 Corinthians
1: 16. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 16వ అధ్యాయం మనం ఒకసారి చూసి చదువుకున్నాము. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారము మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమును మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యుద్ధ కొంత సొమ్ము నిల్వ చేయవలెను. రైట్.
0: ఆల్ రైట్. సో ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ దిస్ పాయింట్స్ టు, as we talked about, giving a collection was taken up.
1: చూడండి, ఇక్కడ మొదటి వారంలో మొదటి దినమున వారు చందాలు పోగు చేసినట్టుగా మనం చూపిస్తున్నాడు. వారంలో మొదటి దినమునే వారు అక్కడ కానుకలను ఎత్తుకుంటున్నారు, కానుకలను పోగు చేసుకుంటున్నారు వాళ్ళు.
0: సో ది ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ దట్ ఇట్ సేస్ హియర్ వెరీ ప్లెయిన్లీ దట్ దిస్ కలెక్షన్ వాస్ టేకెన్ ఆన్ ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. దట్ వాస్ ది వర్షిప్ డే ఫర్ ది క్రిస్టియన్స్.
1: చూడండి, అక్కడ వాళ్ళు ఆ కానుకలను పోగు చేసేటువంటి విషయము మొదటి దినమునే చేస్తున్నారు వారంలో అనే విషయం మనకు వెల్లడి అవుతుంది.
0: So that day was not just chosen randomly. And again, I can't say, well, the Jews worshiped on Saturday, and so we should worship on Saturday. That's not what the New Testament says. They plainly came together on the first day of the week.
1: నిజానికి అక్కడ అందరు కూడా గ్యాదర్ అవుతున్నారనే విషయం మర్చిపోవాకండి మీరు. వారు ఆ వారంలో మొదటి దినమున అక్కడ గ్యాదర్ అయినప్పుడే కదా అక్కడ కానుకలను పోగు చేయాల్సింది. అయితే పాత నిబంధన ప్రకారంగా యూదులు గ్యాదర్ అయ్యే రోజు సాటర్డే, శనివారం. అయితే శనివారం గ్యాదర్ అవుతున్నప్పుడు శనివారంలో కానుకలు ఎత్తచ్చు కదా. అంటే దాని అర్థము దానికి ప్రతీకగా కృత నిబంధనలో ఉన్నటువంటి సంఘస్థులు ఏం చేస్తున్నారు అని అర్థమవుతుంది. అంటే వాళ్ళందరూ కూడా ఆదివారం గ్యాదర్ అవుతున్నారు అనే విషయం మనకు తెలియపరచబడుతుంది.
0: So it's very easy to see a pattern that is established.
1: చూడండి, అక్కడ ఈజీగా మనం ఆ విధానాలను మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చేసినటువంటి పనులను.
0: So they came on the first day of the week, they broke bread, they preached, and they gave.
1: చూడండి, అక్కడ వాళ్ళు వారంలో మొదటి దినమునే వాళ్ళందరూ కూడా కూడుకున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే ఆదివారం మాత్రమే వాళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నారు, అదే దినమున పాటలు పాడుతున్నారు, అదే దినమున వారు కానుకలు ఎత్తుతున్నారు, అదే దినమున వారు ప్రభురాత్రి భోజనాన్ని కూడా చేస్తూ ఉన్నారు.
0: And if I am attending a so-called church and it doesn't involve those five elements, for example, there are some in the denominational world that do not partake of the Lord's Supper every first day of the week. They do it once a month. They do it only on special occasions, Easter or Christmas. If I'm attending a church like that, I'm not following the New Testament pattern.
1: చూడండి, నేను కొన్ని సంఘాలకు వెళ్ళాను. అయితే అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, అంటే వాళ్ళు సంఘాలు అని అన్నప్పుడు సో కాల్డ్ వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు, కొంతమంది పేరుకు మాత్రమే సంఘాలను చెప్పుకునేటువంటి వారి దగ్గరికి నేను వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు ఎలాగ చేస్తున్నారంటే ఆరాధన విషయంలో, గుడ్ ఫ్రైడేకు ప్రభురాత్రి భోజనాన్ని తీసుకునే వాళ్ళుగా ఉన్నారు, లేదంటే పండగలకు ఎప్పుడైనా వాళ్ళు లాస్ట్ సప్పర్ని తీసుకునే వాళ్ళుగా ఉన్నారు, ఇంకా ఎప్పుడైనా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు అలాగా చేసేవారుగా ఉంటున్నారు. నిజానికి అదంతా కూడా బైబిల్కు విరుద్ధంగానే ఉండబోతుంది కొత్త నిబంధన చట్ట ప్రకారం.
0: All right, so now that brings us to point number five.
1: ఇప్పుడు మనము ఐదవ పాయింట్ లోకి మనం వెళ్దాము.
0: All right, and that is that the church sang without musical instruments. The church sang without musical instruments. All right, I want you to
1: ఆరాధన విషయంలో కొత్త నిబంధన సంఘము ఏనాడు కూడా వాయిద్యాలను వాయించినట్లుగా మనకు లేదు. వాళ్ళు ఆరాధన చేశారు కానీ పాటలు పాడారు కానీ అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు వాయిద్యాలు చూపించినట్లుగా మనకు లేదు.
0: All right, so I want you to read, someone to read two verses, Ephesians 5:19 and Colossians 3:16. Read them slowly. Ephesians 5:19, Colossians 3:16.
1: చదవండి కొలసలకు రాసిన పత్రిక, సారీ ఫస్ట్ ఎఫెసీలకు రాసిన పత్రిక 5:19, తర్వాత కొలసలకు రాసిన పత్రిక 3:16. ఒకసారి చదవండి, ఎవరైనా క్లియర్ గా చదవండి, నిదానంగా చదవండి.
0: All right. So I'm going to be away from the camera for just a second. So read those two verses and then I'll be back.
1: Okay. చదవండి బ్రదర్, ఎవరైనా వచ్చినాలను ఎఫెసీలకు రాసిన పత్రిక 5:19 వచ్చినాం చదవండి, ఆ తర్వాత కొలసలకు రాసిన పత్రిక 3:16 వచ్చినాలను నిదానంగా చదవండి ఎవరైనా. సరే బ్రదర్, మీరే చదవండి బ్రదర్ దాసు గారు.
2: ఒక నేను అప్పుడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు.
1: తర్వాత కొలసలు రాసిన పత్రిక కూడా చూసుకుందాము. కొలసలు రాసిన పత్రిక 3:16 వచ్చినాను కూడా చదువుకుందాము ఒకసారి.
2: సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుతూ బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనిగిడి.
1: చాలు బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, ఈ 2 వచనాలు కూడా మనం చదువుకున్నాము. అయితే ఈ 2 వచనాలలో కూడా మనకు ఎక్కడ కూడా వాయిద్యములు అనే విషయం మనకు కనపడడం లేదు. గమనించండి, కొలసీలకు రాసిన పత్రిక 3:16 మీకు నా స్క్రీన్ కనబడుతుందా బ్రదర్? వచనాలు, బైబిల్ వచనాలు. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గురించి జ్ఞానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీరు సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ ఎక్కడ కూడా మనకు కనబడడం లేదు ఈ వాయిద్యాల విషయాల గురించి. కానీ కొంతమంది ఓకే కంప్లీట్ ఓకే
0: ఓకే యా. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అండర్స్టాండ్ బికాజ్ ఇన్ టుడేస్ వరల్డ్ పీపుల్ do not follow these scriptures as they are written.
1: చూడండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఆరాధన విషయంలో ఇక్కడ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి సంఘం ఎలాగ చేయబడుతున్నది అని అంటే ఇష్టానుసారంగా చేస్తున్నారు. అయితే ఏ వాయిద్యములు కూడా అక్కడ తీసుకుని వచ్చి ఆరాధన జరపలేదు అనే విషయం మనకు బైబిల్లో తేదపరచబడుతున్నది. అంటే కొత్త నిబంధన కాలంలో. ఓకే,
0: so in Ephesians 5:19 it says speaking to one another, speaking to yourselves in psalms, hymns and spiritual songs. That's what they had available to them. Today we sing out of a songbook, songs that are used for worship. But the important thing is it says speaking or singing.
1: చూడండి, ఎఫెసీయుల రాసిన పత్రిక 5:19 అక్కడ ఏమని చెప్పబడుతున్నది అంటే ప్రభువును స్తుతించుతూ హృదయంతో రాగాలాపన చేయాలని సంఘానికి బోధించబడుతుంది. అంటే చక్కగా మీ హృదయానుసారంగా నీ నోట్ల నుండి దేవుణ్ణి స్తుతించండి అని చెప్పి ఆ కాలంలో అపొస్తలుల ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నది. అంటే ఇప్పుడంటే మనం బుక్కులు తయారు చేసుకున్నాం, పుస్తకాలుగా పాటలన్నీ అందులో ఇమిడ్చి మనం చదువుకుంటున్నాం. కానీ అక్కడ అలాగేం లేదు, వాళ్ళకి నోటుకు ఏదొస్తే సంతోషంగా వాటిని పాడుకుంటూ ఉండేవాళ్ళు అక్కడ.
0: సో the one thing that sets the churches of Christ apart from others is that we do not use pianos, organs, bands, and things like that. We only sing from the heart. And the reason is because of these verses. We are to sing and make melody in our heart.
1: చూడండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం క్రీస్తు సంఘం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం చేయబడుతున్నది అంటే హృదయంలో నింపుకొని రాగాలాపన చేయాలని చెప్పబడుతుంది సంఘానికి. అంతేగాని లేదంటే పియానో తీసుకుని వచ్చి వాయించుదాము లేదంటే ఇంకొకటి వస్తువు తీసుకుని వచ్చి వాయించుదాము అని చెప్పడం లేదు ఇక్కడ సంఘానికి. హృదయంలో సంతోషంగా దేవుణ్ణి స్తుతించాలి మన గొంతు ద్వారా అని చెప్పబడుతున్నది తప్ప ఇంక ఏ విధమైనది చెప్పడం లేదు అక్కడ.
0: So some would say, well, what does it matter? Why can't we do those things? And it's because we don't have the biblical authority to do so. When the Bible says make melody in your heart, it doesn't give any other option.
1: చూడండి, కొంతమంది అడుగుతారు ఎందుకు మనము వాయిద్యాలు వాయించకూడదు, మళ్ళా ఏమైతుంది వాయిద్యాలు వాయించితే అని అంటే మనకు తెలియాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే మనకు అటువంటి ఆజ్ఞనే లేదు. మనకి ఇక్కడ కేవలం ఏమని చెప్పబడుతుంది అంటే హృదయానుసారంగా నీ నోటి ద్వారా లేదంటే నీ హృదయానుసారంగా రాగాలను ఆలాపన చేయాలని దేవుని స్తుతించాలని సంఘానికి బోధించబడుతున్న తప్ప అందులో వాయిద్యాల గురించి ఎక్కడ చెప్పబడలేదు. కాబట్టి మనము ఆ అధికారాన్ని మనము దాటిపోకూడదు.
0: Again, the people are going to ask, well, why can't we do that? The Bible doesn't say you can't use musical instruments. Well, you understand in your own mind, they didn't have pianos in the first century. They didn't have other things that are in use today. Plus, you have to admit it is a big distraction to have those things. God, as we've noticed, wants true worship. He doesn't want entertainment.
1: చూడండి, ముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలులు ఎప్పటికీ కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘస్థులు ఎప్పటికీ కూడా వాయిద్యాలను పియానోలను ఇంకొకటి వాయించినట్టుగా మనం చూడలేదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఆ వాయిద్యాలు వాయించినప్పుడు మన హృదయానుసారంగా దేవుణ్ణి మనం రాగాలాపన చేయలేము. ఎందుకంటే అది మనల్ని డిస్ అట్రాక్షన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే మనల్ని అంతటిని కూడా మన హృదయాలను అంతటిని కూడా వాయిద్యము మీదికి తీసుకువెళ్ళి మనల్ని అక్కడ కూర్చోబెడుతుంది తప్ప దేవుని స్తుతించడానికి మన హృదయాన్ని నిశ్చయం చేసుకునేటట్లుగా మనం నడిపించబడదు. కాబట్టి సంఘంలో ఈ వాయిద్యాలు లేకుండా ఉండాలనే మనకు దేవుడు ఆ విధంగా చెప్పబడి ఉండలేదు. ఓకే.
0: All right, so let's notice the New Testament teaches singing. It teaches making melody in your heart, and it teaches singing psalms, hymns, and spiritual songs. It's very important.
1: చూడండి, ఆ హృదయానుసారంగా ఒకరికొకరు బోధించుకోవాలి, ఒకరికొకరు పాడుకోవాలి, ఒకరికొకరు దేవుని స్తుతించేట్లుగా పొలగొలుపుకోవాలని చెప్పబడింది. కానీ పియానోలు వాయించాలని చెప్పబడ్డం లేదు ఇక్కడ.
0: So also, there's, again, no authorization for musical instruments. And people will ask, what's wrong with it? Well, the question is always going to be, or the answer rather will be, we have to go back to the first century. If I want to do and worship like the church should worship, I always look at the Christians in the first century.
1: అని ఎవరైనా ఒకవేళ అడిగినట్లయితే మనం వెళ్ళాల్సినటువంటిది సంఘం, ఆదిమ సంఘం ఎలాగ చేసిందో అక్కడికి వెళ్ళాలి, చూడాలి. అక్కడికి వెళ్ళి మనం చూసినట్లయితే అక్కడ ఎవరు కూడా వాటిని ఉపయోగించలేదు. వాళ్ళు చక్కగా హృదయాన్ని సంబంధంగా ఆత్మానుసారంగా హృదయానుసారంగా దేవుణ్ణి రాగాలోపన చేయాలని చెప్పబడి ఉన్నదే కానీ అక్కడెక్కడ కూడా వాయిద్యాలను వాయించినట్లుగా మనకు చూపబడలేదు. కాబట్టి ఎవరైనా ప్రశ్నను అడగాలనుకునే దానికంటే ముందు వాళ్ళు వెళ్ళి చూడాలి ఫస్ట్ అక్కడ ఏమైనా చేశారా ఆ విధంగా అని.
0: Remember Colossians 3:17 tells us whatever we do in the name of the Lord.
1: చూడండి, అక్కడ కొలసీ రాసిన పత్రిక 3:17లో వచ్చినట్లు మనకు చెప్తుంది మనందరం కూడా క్రీస్తు నామంలో ఇవన్నీ కూడా చేయాలి.
0: Let's see, when we sing with melody in our heart, and we use that to teach and admonish. Again, if I have background music, musical instruments, those things are distracting more than helping.
1: చూడండి, ఆ వాయిద్యాలు మనం వాయించుతున్నప్పుడు అవి మనకు సహాయము చేసే దానికంటే ఎక్కువగా మనం ఆ పరధ్యానంలోనికి తీసుకుని వెళ్ళేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాయుధ్యానంలోనికే మనం వెళ్ళిపోయి వాటి మీదనే మన హృదయాలను పెట్టుకునే దానికి మనం అటు వెళ్ళిపోతున్నాం. మనం హృదయానుసారంగా దేవుణ్ణి ఆరాధించాలి అని అన్నప్పుడు ఈ వాయిద్యము మనల్ని తెరిపేసే విధంగా ఉన్నది మన హృదయాలను. అంటే దేవునికి ఇష్టంగా మనం వెళ్లే విధానంలో ఇది మనల్ని డిసట్రాక్షన్ లకు తీసుకెళ్తుంది.
0: And so I cannot add to what the Bible tells us to do. We don't have that ability to do that. The moment I add to what the apostles say how we should worship, that's when I'm worshiping not in truth, but I'm worshiping falsely.
1: చూడండి, మనం అందరం కూడా బైబిల్లో ఉన్నటువంటి ఆరాధన ప్రకారమే జరుపుకోవాలి. అంటే వాళ్ళు ఏం చేశారు ఆ విధంగానే మనం చేయాలి. మనం వేరేది ఇంకేది చేయడానికి మనకు లేదు, అధికారం లేదు.
0: All right, so now that brings us to our final point, point number 6.
1: మనం ఆరవ అంశాన్ని మనం చదువుకుందాము.
0: Which is really something we've been talking about this whole lesson, that the church worshiped simply according to New Testament authority.
1: చూడండి, మనకు చెప్పబడుతున్నటువంటి విషయం మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సంఘము కొత్త నిబంధన అధికారం ప్రకారంగా సరళంగా ఆరాధించాలని అని చెప్పబడుతున్నది.
0: సో ఐ హోప్ త్రూ దిస్ లెసన్ దట్ వి హావ్ షోన్ దట్ ద చర్చ్ టీచ్ దేర్ వాస్ టీచింగ్ అండ్ ప్రీచింగ్.
1: చూడండి, అగైన్
0: And I hope that we have shown that, number one, the church engaged, or they were engaged in, or during their worship, there was teaching and preaching.
1: చూడండి, మనము ఈ అంశంలో మనం ఈ రోజు పాఠంలో మనం చూస్తున్నది భాగాన్ని గమనించినట్లయితే అక్కడ బోధించినట్లుగా, టీచింగ్ చేసినట్లుగా ఉన్నది, అలాగే ప్రీచింగ్ చేసినట్లుగా ఉన్నది. బోధించడము, టీచింగ్,
0: teaching and preaching, yeah. And we've read these verses already, so we don't have to read them again. But Acts 27:20 and verse 7 says, Paul preached unto them. So we know that was part of the worship.
1: Again, brother, sorry. In
0: Acts chapter 20 and verse 7, the verse says that Paul, the apostle, preached unto them. So obviously, preaching was part of the worship.
1: చూడండి, అపోస్తల కార్యములు 27:7 వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. అంటే ఇలా ఆరాధన విషయంలో నడిపించడము, బోధించి టీచింగ్ చేయడం కూడా ఒక పార్ట్ అయి ఉన్నది, ఒక భాగం అయి ఉన్నది అనే విషయం మనం తెలుసుకోవాలి.
0: In Acts 2 and verse 42, as we read, prayer was part of the worship. It says they continued in prayers. So that's part of the worship.
1: అలాగే అపొస్తల కార్యములు 2:47 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రార్థన చేయడం అనేది కూడా ఉన్నది. దాన్ని మనం గమనించినట్లయితే ఆరాధన విషయంలో ప్రార్థన చేయడం కూడా చాలా ముఖ్యం.
0: And as we have noticed, there was singing. Ephesians 5:19 says, singing and making melody in your heart to the Lord. So there was singing as part of the worship.
1: చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5:19, కొలసీ రాసిన పత్రిక 3:16 మనం వచనాలను చూసినప్పుడు ఆ నోటు పాటల ద్వారా కూడా దేవుణ్ణి గణపరచాలని అన్నప్పుడు ఆరాధనలో పాటలు పాడడం కూడా ఒక భాగమై ఉన్నది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి.
0: And they partook of the Lord's Supper every first day, not just special occasions, but they remembered the Lord's body and his blood every single Sunday, according to Acts chapter 20 and verse 7.
1: చూడండి, అపొస్తల కార్యములు 20:7 వచ్చినాన్ని బట్టి మనం చూసినట్లయితే వాళ్ళందరూ కూడా సమావేశమైనప్పుడు, వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయినప్పుడు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని కూడా విడుచుతున్నారు. అంటే వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని. మనం దాన్ని కంపేర్ చేసి కొన్ని పత్రికలు చూసుకున్నట్లయితే పౌలు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. అంటే ఆరాధన విషయంలో క్రీస్తు మరణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే అది ఎప్పుడు చేసుకోవాలంటే వాళ్ళు గ్యాదర్ అయింది, ఆదివారం మనం గ్యాదర్ అవుతున్నారు. సో ఆదివారం వారందరూ కూడా మన వారంలో మొదటి దినంలో వారందరూ కూడా కూడి ఉన్నప్పుడు ప్రభురాత్రి భోజనాన్ని జరిపిస్తున్నారు. కాబట్టి మనం ఆరాధన విషయంలో పగలాతి భోజనమును ఆదివారం జరపాల్సిన అవసరం మనకున్నది. ఏ మిగతా పండుగలకో పబ్బాలకో లేకుంటే ఇంకొక ఎప్పుడో ఎప్పుడో చేయకూడదు. కేవలం ఆదివారం మాత్రం మనం జరపాల్సిన అవసరం ఉంది.
0: And then we notice that each and every Sunday they gave as they had been prospered on the first day of the week, according to the Apostle Paul. So we see that these acts of worship are very simple, but it doesn't mean they're not important. And it doesn't mean that we can skip some of them. We have to do all of them, but that's the way that God's pattern has always been, simple.
1: కానీ దాని అర్థము అది చాలా నెగ్లెక్ట్ చేయాలని చెప్పబడడం లేదు. అంటే అది చూడడానికి చాలా ఈజీగానే కనబడుతుంది, కానీ దాని యొక్క పనులు చాలా ముఖ్యమైనట్టుగా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చేయాలి. అంటే కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు, స్కిప్ చేస్తుంటారు, ఎగరగొడుతూ ఉంటూ ఉంటారు, ఇది లేకపోతే మళ్ళీ ఇది చేయకపోతే మళ్ళీ ఏం కాదులే అని. కానీ అది చాలా ఈజీగా ఉన్నప్పటికి కూడా అది చాలా బలమైనవిగా ఉన్నాయి, కాబట్టి వాటిని మనం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది.
0: And it has to be spiritual, it has to be reverent, and it has to be according to the truth.
1: రండి, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధంగా ఉండాలి. ఇదంతా కూడా రెఫరెన్స్ చూపించే విధంగా ఆజ్ఞ వచనాల ప్రకారంగా ఉండాలి. అలాగే అవన్నీ కూడా సత్యం ప్రకారంగా ఉండాలి.
0: God knows how he wants to be worshiped, and he has told us in his word how he wants to be worshiped. And I, as man, as human, can't change or rearrange the worship. I have to worship as they did because they did it as God told them.
1: చూడండి, మనుషునికి ఇష్టమొచ్చినట్లుగా ఆరాధన చేయకూడదు అనే విషయం మనం గమనించుకుంటూ దేవునికి తెలుసు ఎలాగా మన దేవుడు ఆరాధనలో పొందుకుంటున్నాడో, లేదంటే మనుషులు ఏ విధంగా అయితే ఆరాధన చేయాలి అనే విషయము దేవుడికి బాగా తెలుసు. అందుకే అపొస్తలుల ద్వారా వాళ్ళు చేసినటువంటి వాళ్ళ పనులన్నింటినీ కూడా మనకు చూపించి బైబిల్ గ్రంథంలో లిఖిత పూర్వకంగా తెలుపబడి ఉంచి ఉన్నాడు. అయితే వాటిని మనం అనుసరించుతూ జీవించినట్లయితే మనం చక్కగా ఆరాధన జరిపిన వారిగా ఉంటాం.
0: సో ఎవ్రీ టైమ్ దట్ వి గో టు వర్షిప్ వి హావ్ టు ఆస్క్ డిడ్ జీసస్ ఆథరైజ్ ఇట్ Did the apostles authorize it? Is it in the New Testament? So did Jesus authorize it? Did the apostles authorize it? And is it in the New Testament?
1: చూడండి, ఎప్పటికైనా నువ్వు ఎప్పుడైనా సంఘంలో ఆరాధనకు వెళ్ళినప్పుడు తెలుసుకోవాల్సిన ప్రశ్నలు ఏమిటంటే, ఇది నిజంగా దేవుని యొక్క అధికారంలో ఉన్నదా, లేదా ఇది నిజంగా క్రీస్తు యొక్క అధికారంలో ఉన్నదా, ఇంకా ఇది ప్రభు అపోస్తలుల యొక్క అధికారంలో ఇది ఉన్నదా అని చెప్పి నువ్వు ఇవన్నింటినీ కూడా ఆలోచన చేసుకుంటూ ఆరాధన జరపాల్సిన అవసరం ఉంది.
0: So if I want to be a true church and worship in spirit and in truth, I have to worship the way that the New Testament tells me to worship, not the way that man wants to worship, because what I want to do doesn't always mean it's what God wants me to do.
1: చూడండి, నువ్వు ఒకవేళ నిజమైన ఆరాధన జరుపుకోవాలని అంటే నిజమైన సంఘంలో ఉండాలి అని అనుకున్నట్లయితే మనం ఇవన్నిటిని అనుసరించి చేసినప్పుడు మనం జాగ్రత్తగా చేసినట్టుగా ఉన్నాం. నిజానికి ఈ కొత్త నిబంధన ఆరాధన ఎలాగ జరిగిందో దానిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కొత్త నిబంధన ఆరాధనలో ఈ విధంగా చేయబడిందంటే మనం ఆ విధంగా చేద్దాం. ఎందుకంటే నాకు అధికారం లేదు, నీకు అధికారం లేదు, ఎవరికి కూడా ఈ విధానాలను మార్చడానికి అధికారం లేదు. కేవలము అపోస్తలులు చేసినటువంటి విధానంలో మాత్రమే మనం ఆరాధనలు జరపాల్సిన అవసరం ఉంది.
0: All right, any questions or comments?
1: ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, లేదంటే దీని గురించి ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా?
0: Now's the time.
2: బ్రదర్
1: ఇప్పుడు
2: అపోస్తల కార్యాలు 2:42 రొట్టె విరుచుటకు అదే రొట్టె విరుచిరి అనేటువంటి మాట ఉంది కదండి, అపోస్తలు బోధ ఎందున సహవాసం అందును రొట్టె విరుచుట ఎందున.
1: అవును,
2: దానిని భోజనం చేశారని అంటున్నారు కదా విరిచిరి అనేటువంటి మాటను బట్టి. ఇరవై అధ్యాయం 7వ వచనంలో కూడా రొట్టె విరిచిరి అని ఉంది కదండి.
1: అవునవును కదా,
2: అది మరి అది కూడా భోజనమేనా లేక
1: కాదు కదా? అప్పుడు ఆయన అప్పుడు ఏం చెప్పాడంటే 7వ వచనాన్ని బట్టి చూస్తే, కంపేర్ చేస్తే వేరే వచనాలను చూసినప్పుడు వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు అక్కడ ఆదివారమున, ఆదివారంలో గ్యాదర్ అవుతున్నప్పుడు వాళ్ళు విరిచితే ఇరవడం అనే విషయాన్ని గురించి అపోస్తలు ఏం చెప్పాడో కొరింథీ పత్రికలో చెప్పాడు. బ్రదర్ ఈజ్ ఆస్కింగ్ బ్రదర్ నౌ అబౌట్ దట్ యాక్ట్స్ చాప్టర్ 20:7. దేర్ ఈస్ అపోస్టల్ పాల్ సేయింగ్ దట్ దేర్ దే వర్ గ్యాదరింగ్ అండ్ దే బ్రేక్ ద బ్రెడ్ their bread is eating for
0: eating only? Well, again, I think I mentioned this earlier. There has to be an assumption that it was both ways. You know, people would come from long distances to worship. And so, yes, there was a partaking of the Lord's Supper. We've noticed that. But then there was also these fellowship meals that they would eat together as well. So there's a dual meaning there. They would break bread for the Lord's Supper, but then they would also break bread in fellowship with each other.
1: చూడండి, అక్కడ రెండు విషయాల గురించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే చాలా దూరం నుండి వచ్చారు కాబట్టి వాళ్ళు రొట్టె విరిచడానికి కూర్చొని తినడానికి ఒకవేళ గ్యాదర్ అయి ఉండవచ్చును. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రభురాత్రి భోజనం జరపాలి కాబట్టి క్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పినప్పుడు వారు అక్కడ కూర్చొని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా కూడా ఉండొచ్చు. Is there two happens, brother?
0: Yes, I would say yes. Remember, even though it may be not so specific, remember, Jesus still commanded the disciples, and it applies to us, when he established the Lord's Supper. He said, you eat this until I come. This bread represents my body. This fruit of the vine represents my blood. I want you to eat this until I come. And the first century church did that every first day of the week. So even though it may not sound very specific, we have to go back to Jesus' command to partake until he comes. He hasn't come yet, so we still have to partake of the Lord's Supper, and they did it on the first day of the week.
1: చూడండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము రెండు విషయాల గురించి చెప్పబడుతుంది. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే క్రీస్తు చెప్పినటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం ఒకసారి. ఇదిగో నేను వచ్చే వరకు మీరు నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో నా రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి, నేను వచ్చే వరకు ఈ విధంగా చేయండి అని చెప్పినప్పుడు ఈ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనతో పాటు కలిసి భోజనం చేస్తాడు ఈ విధంగా. అయితే వీళ్ళు ఇక్కడ క్రీస్తు వచ్చినప్పుడు మన అందరం కూడా కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ విధంగా చెప్పబడింది.
2: నలభై ఆరో వచనంలో చెప్పబడిన అదేంటంటారు అప్పుడు, అది కూడా అది భోజనమా? అది భోజనమే కదా.
1: ఏది అపొస్తల కార్యం
2: 2:46, మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయంలో తపక్కు కూడుకొనొచ్చు, ఎంటెంట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు.
1: అగైన్ బ్రదర్, ది హియర్ హిస్ రేజింగ్ వన్ వర్స్, దిస్ ఇస్ యాక్ట్స్ చాప్టర్ 2:46. దేర్ ఇస్ వర్స్
0: అనదర్ రిఫరెన్స్ అబౌట్ బ్రేకింగ్ బ్రెడ్ టుగెదర్.
1: Yes, yes.
0: Yeah. In this case, because it says breaking bread from house to house, more than likely it's talking about a daily meal together.
1: చూడండి, ఇక్కడ రొట్టె విరిచినట్టుగా చూస్తున్నారు. చాలా మంది ఏమంటారంటే ఇక్కడ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు భోజనం చేస్తున్నట్టుగా చూస్తుంటారు.
0: So you have to understand, they didn't have the phrase like we do, the Lord's Supper. They didn't call it that. They would say the breaking of bread. But that also applied to eating a regular meal. So not that it's confusing, but you just have to understand there is a twofold or dual meaning to the breaking of bread. They broke bread in the Lord's Supper. They broke bread by eating a meal together because it was convenient, because they'd all come from different areas. And, you know, like we do in India, or like we do in when I go to the Philippines, everybody's there together and we'll eat a meal together. But it's after the worship service.
1: చూడండి, ఈ రెండు విషయాల గురించి చెప్పబడుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ చాలా దూరం నుండి వాళ్ళు వచ్చేవాళ్ళు కాబట్టి, అంటే ఆ కాలంలో ప్రభురాత్రి భోజనం అనే విషయము ప్రత్యేకంగా ఏం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా కూర్చొని క్రీస్తు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా కూర్చొని క్రీస్తు యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ద్రాక్షరసాన్ని రొట్టెని తింటూ చేసేవాళ్ళు. ఓకే,
2: అంటే నేనేమనుకుంటున్నాను అంటే 42వ వచనంలో చెప్పబడింది ప్రభురాత్రి భోజనానికి సంబంధించింది, 46వ వచనంలో చెప్పబడింది ఏమో భోజనానికి సంబంధించింది అని నేను అనుకుంటున్నాను.
1: ఓకే, అకార్డింగ్ టు హిస్ థింకింగ్, బ్రదర్ పాల్ ఆర్ యు లిసనింగ్? ఎస్. అకార్డింగ్ టు హిస్ థింకింగ్ అబౌట్ దట్ 42 సేస్ అబౌట్ Lord's Supper, and then 46 says about eating food. మంచిదేగానే ఉంది, అది మంచిగానే అనుకుంటే అది చక్కగానే ఉంటుంది.
2: రెండు, ఇంకొక విషయం అండి, లార్డ్ సప్పర్ చేసేటప్పుడు ఈ ద్రాక్ష రసం అనేది అప్పటికప్పుడు తయారు చేసినటువంటిది ఇవ్వాలా, లేకపోతే బాటిల్స్ దొరుకుతున్నాయి కదండి, ఆ బాటిల్స్ లో ఉన్నది కూడా ఇవ్వచ్చా?
1: ఓకే బ్రదర్, హి ఆస్కింగ్ దట్ ఇఫ్ వి యూజ్ బాటిల్ వైన్ ఆర్ వాట్ హి సేయింగ్ బ్రదర్, in worship, what kind of wine we use?
0: Generally, it's grape juice is what we're supposed
1: not,
0: to use.
1: Not like that, brother. Only he said that, about what about the bottle, and it is not fresh.
3: Very good.
0: Well, I mean, here in the States, we drink bottled grape juice. It's not fresh, but it's... I know in India they drink something different. It's a little bit different, but you're supposed to drink the fruit of the vine, which is grape juice in some form or fashion. That's what it's supposed to be.
1: But here in India, somebody using grape bottles, it is not fresh.
0: Using what? Grape what?
1: Grape bottles.
0: Grape bottles?
1: Grape juice bottles.
0: Yeah.
1: Ready-made bodies.
0: Yeah, I understand. As long as the men of the congregation and or the elders have an understanding that what they're drinking is the fruit of the vine, then as long as it's the fruit of the vine, I don't know what to tell you other than that. The command is to drink grape juice, and if it's reconstituted or... You know, if it's been dried and then water put in it, it's still grape juice.
1: And it means, brother, he asking like that, what will we prefer to use, or press or ready-made body? And he says that, brother, press wines and we go and buy grapes and we mix that.
0: Either one, it's okay. As long as it doesn't matter. If I buy a bottle of grape juice or I'm squeezing grape juice fresh, it's still grape juice, so it doesn't matter.
1: Okay.
0: It's a fruit,
1: okay,
0: fruit of the vine,
1: brother.
0: Yeah.
1: Last brother, అర్థమైనా brother?
2: చెప్పండి brother.
1: అర్థమైంది కదా అంటే ఏదైనా కూడా ద్రాక్ష రసమే అది ఒకవేళ ఫ్రెష్ గా ఉన్నా కూడా ఒకవేళ బాటిల్లో పెట్టి అమ్ముతున్నా కూడా అది అంతా కూడా ద్రాక్ష రసమే అంటున్నారు.
0: Not everybody has access to fresh grapes. You know, we don't squeeze grapes every Sunday. We use a bottle of grape juice.
1: అంటే చాలా మందికి అది వీలు పడదు కదా ద్రాక్షలు తీసుకుని వచ్చి దాన్ని పిండడము దాన్ని చేయడము అంతా కూడా వీలు పడదు కదా అది మనం కొనుక్కొని రావచ్చు అది అది ఇది కాదంటున్నాడు.
2: Okay.
0: All right, let me go back to the breaking of bread. If every scripture you think it means that they're just eating a meal together and it never means that you are partaking the Lord's Supper, then there's no evidence. You take away all the evidence that they partook of the Lord's Supper. So you can't say every time that it says they broke bread that was just a regular meal. Because if you do that, then there's no evidence that they partook of the Lord's Supper.
1: You see what I'm saying? అనేక వచనాలు మనకు ప్రభురాత్రి భోజనం గురించి చెప్పబడి ఉండడం లేదు. అవన్నీ కూడా భోజనం గురించి వాళ్ళు తినడానికి గురించి కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకోవడానికి గురించి చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తాము.
0: So you have to understand that when it talks about breaking of the bread, again, there's a twofold meaning that they had to partake the Lord's Supper and they probably ate a meal together. Because if you say... Okay. All right. Do we have time for one? Okay. There's one more thing I wanted to talk about very quickly. We have time?
1: Okay.
0: Do we have some time to? I want to go into a little bit about giving on the first day of the week. Giving.
1: Okay.
0: All right.
1: చూడండి మొదటి దినమున కానుకలు ఇవ్వబడటాని గురించి మీరేమనుకుంటున్నారు?
0: So we've established that they gave on the first day of the week. So what is giving? Giving is taking money out of your pocket to give for the work of the church.
1: చూడండి నువ్వు కానుకలు ఇవ్వబడుతున్నావు కానుకలు ఇస్తున్నావు మొదటి దినమున అంటే దాని అర్థము నీ చేత తీసుకొని ఇదిగో నీ జోబులో పెట్టుకో నీ ఖర్చుకు పెట్టుకో అని ఇస్తున్నట్ట లేదంటే సంఘానికి అవసరం ఉంది కాబట్టి సంఘానికి వాడుకో అని అన్నట్ట.
0: Now, nobody likes to talk about giving. Nobody likes to talk about giving. I know that. That's a bad subject for a lot of churches. But I have been to many churches where people will say something like, well, I'm poor, so I can't give.
1: చూడండి చాలా మంది నేను వెళ్ళినప్పుడు చూస్తాను అందరు ఏమంటారంటే నేను చాలా భేదవాడిని చాలా చిన్న భేద స్థితిలో ఉన్నాను కాబట్టి నేను ఇవ్వలేను అని చెప్తూ ఉంటారు కొంతమంది.
0: But we have to understand for those who are preachers and for those who are members who are watching this class that just because I am poor, it doesn't give me an excuse not to give. I have to give. It is a command of God to give on the first day of the week.
1: రండి మన దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికీ మనం దేవునికి ఇవ్వాలి అనేటువంటి ఆజ్ఞను దేవుని దగ్గర మనం పొందుకొని ఉన్నాం కాబట్టి దేవుని సంతోషపరచడానికి మనం ఖచ్చితంగా కావాల్సిన కానుకలు ఇవ్వాల్సిన వారిగా ఉన్నాం.
0: Jesus would talk about the widow who was giving on one occasion and said that she had no money and she gave everything that she had and she gave all two of the smallest coins in their currency. And Jesus said she had given more than anybody else because it came from the heart.
1: చూడండి అక్కడ యేసుక్రీస్తు మనకు విధవరాల గురించి పరిచయం చేస్తున్నాడు. ఆ విధవర విధవరాలకి ఏమీ లేకపోయినా కూడా తన హృదయంలో నిశ్చయించుకొని తమకున్నటువంటి సంపాదన అంతా కూడా తీసుకుని వచ్చి వేసింది. అప్పుడు ఆమె పొగడబడుతున్నది యేసుక్రీస్తు ద్వారా.
0: But giving is as much a part of worship as singing, as preaching, as praying. Giving has to be done. I cannot use the excuse, well, I'm poor, I'm broke, I don't have any money to give. I still have to give.
1: అంటే ఇవ్వడము, ప్రార్థన చేయడము, పాటలు పాడడము, దేవుని వాక్యం వినడము, ఇవన్నీ కూడా ఆరాధనలో ఒక భాగాలై ఉన్నాయి. ఒకవేళ మనము ఇందు విషయంలో మనము మినహాయించబడతామని అనుకోకూడదు. అంటే ఇది చేయకపోతే మళ్ళీ అనే దానికి లేదు, ఖచ్చితంగా మనం చేయవలసిన వారిగానే ఉన్నాము.
0: Because it doesn't matter what you give, as long as it's from the heart. I can give 1,000 rupees or I can give 1 rupee. As long as it's from the heart, but I cannot use the excuse, I'm poor, I don't have money to give, because it is a command to give.
1: చూడండి, ఇవ్వడం గురించి హృదయంలో నుండి రావాలని చెప్తున్నాడు ఇక్కడ. అంటే నువ్వు ఎంత ఇస్తున్నావో, వేలు ఇస్తున్నావో, లేదంటే రూపాయలు కొంచెం తక్కువగానే ఇస్తున్నావో, అది ఏమో గానీ ఇది ఇవ్వాలనేటువంటి ఆజ్ఞ మాత్రం నీకు ఇవ్వబడినది. కాబట్టి హృదయానుసారంగా నువ్వు ఎంతో కొంత దేవునికి ఇవ్వాల్సిన వారిగానే ఉన్నావు.
0: And again, I know it's a very difficult subject because there are a lot of people in India that don't have much money. But every time that we give, it's the foundation of the work of the church.
1: చూడండి, చాలా ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి వారికి కానుకలు ఇచ్చే విషయంలో కొంచెం ఒకవేళ పేదవాళ్ళుగా అనిపించవచ్చు, కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే దేవుడి ద్వారా మనం ఆజ్ఞాపించబడుతున్నాము. ఇదంతా కూడా సంఘం యొక్క పునాది కోసం, లేదంటే సంఘం యొక్క అభివృద్ధి కోసం వాడబడుతున్నటువంటి ఒక ప్రక్రియ.
0: If we don't give, we cannot do benevolent work as a church. We can't give to the poor if the congregation doesn't give.
1: చూడండి, ఒకవేళ సంఘము ఒకవేళ కానుకలు ఇవ్వకపోతే సంఘంలో ఉన్నటువంటి పేదలను మనం ఆదుకోలేము, సంఘం యొక్క అవసరాలు మనం తీర్చుకోలేము.
0: If we don't give, we can't go out and evangelize and buy a Bible to give people. And so that's another thing about, if I don't give to my local congregation, I'm penalizing because I'm not allowing the church to purchase materials to give out to people that we're trying to teach.
1: చూడండి, ఒకవేళ సంఘంలో కానుకలు కనుక ఇవ్వలేకపోయినట్లయితే సంఘంలో ఉన్నటువంటి సేవకులు వెళ్ళి సువార్తను ప్రకటించలేరు కదా, వాళ్ళ పరిచర్యకు కావాల్సిన ఖర్చులు ఉంటాయి కదా, అవన్నీ కూడా సంఘము భరించాలన్నప్పుడు మన కానుకలు ఇవ్వాలి. కొన్నిసార్లు నేను ఒకవేళ ఏదైనా పాఠాలు తయారు చేసుకుని ఎదుటి వాళ్ళకు బోధించాలని అనుకున్నప్పుడు ఆ పాఠాలకు కావలసినటువంటి ఖర్చులు కూడా మనకు ఇవ్వాలి కదా సంఘము. కాబట్టి సంఘముకు మనము కానుకలు ఇస్తేనే ఆ సంఘం మనకు సేవకులకు ఖర్చు పెడుతుంది, వాళ్ళు అవసరాలు కలిగి జరగబడుతున్నాయి.
0: If we don't give, we can't pay the electricity to run the fans to keep us cool in the church building. We can't pay the preacher. And so if we don't give, everything falls down and collapses. That's why it's important to give.
1: ఒకవేళ మనము కానుకలు ఇవ్వలేకపోతే మనం ఏమవుతుంది అంటే సంఘాన్ని అభివృద్ధి చేయలేము, సంఘంలో రాబోతున్నటువంటి సేవకులను మనం ఎంకరేజ్ చేయని వారుగానే ఉంటాం కానుకలు ఇవ్వకపోతే. ఎందుకంటే వారి ఖర్చులకు, లేదంటే సంఘంలో ఉన్నటువంటి సేవకుల అవసరాలకు మనము ఇస్తూ ఉంటేనే వారు ఎంకరేజ్ అవుతూ ఉంటారు. ఇలా మనం కానుకలు ఇవ్వలేక పక్షంలో మనకేమవుతుంది అంటే మొత్తం కూడా కొలాప్స్ అయిపోతుంది, అక్కడ ఆగిపోతుంది అంతే.
0: In Matthew 6:33, Jesus says, seek first the kingdom and all these things shall be added unto you. And he's talking about food, clothing, shelter.
1: చూడండి, ఆదికాండం సారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్తాడు కదా, ఇదిగో మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని ఎత్తుకండి, మీ తర్వాత మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఇస్తాడు అని చెప్పారు కదా.
0: Let me write something down and then I'll finish. And I don't know if you can see, but this is how most people budget. I know it's backwards, but most people will have money and they'll pay their bills. They'll help the family with food and things like that. You have to have petrol for either your motorcycle or your car, or pay for transportation. And then the last thing on the list is God. But you see, that's not what Jesus says. Jesus says God's got to be on first, up top, and then pay things. It's all God's money to begin with. And if we bless him with our contribution, he will bless us.
1: చూడండి చాలా మంది ఏం చేస్తారంటే నా కుటుంబానికి ఇంత పోవాలి, నా పెట్రోల్ కి ఇంత పోవాలి, తర్వాత నా కుటుంబంలో ఇల్లు కింత పెట్టాలి, లేదంటే తర్వాత బిల్ కొన్ని కొన్ని

0: trust God that he's going to take care of us. And so we have to make sure that giving is important. And I know it's easy for me to say, someone will say, well, you're in America, you're rich and all of that. But, you know, that's not true either. I'm a poor preacher like everyone else, just on a different level, I guess. But it's important to give because it's a command. And we can't say, I'm poor. And I'll say one other thing and I'll finish. So you can say that. Then I'll say one other thing.
1: చూడండి, మనం ఖచ్చితంగా ఇవ్వాలి అని ఆజ్ఞాపించబడుతున్నాము. మనం ఒకవేళ లేకపోయినప్పటికీ, మనం పేదవాళ్ళమైనప్పటికీ కూడా మన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం కానుకలు ఇవ్వవలసిన వారిగా ఉన్నాము. ఎందుకంటే మనకి ఎప్పుడైతే కానుకలు ఇస్తున్నామో అప్పుడే దేవుడు మనల్ని కూడా అభివృద్ధి చేసేవాడిగా ఉంటాడు. ఆ సంఘం అభివృద్ధి కోసం మనం తోడ్పడితే మనల్ని కూడా దేవుడు అభివృద్ధి చెందిస్తాడు.
0: And if I am concerned when I give, you know, if I give one rupee, if I'm worried about what my neighbor to my left or to my right might say, oh, well, they didn't give anything. I'm giving for the wrong. Remember, I'm giving from the heart and I'm giving to God. I don't care what my neighbor sitting next to me in church, I don't care what they think about what I give. If I'm giving as I have been prospered, then God is going to be well pleased.
1: చూడండి, మన కానుకలు ఒకవేళ ఒక రూపాయి ఇస్తున్నప్పుడు వెనకల వాళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, మనం వేసి చూస్తున్నారు కదా, వీళ్ళు ఇంతేస్తున్నారు అని అనుకుంటారో ఏమో అని అనుకోకూడదు. మన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం మనం తోచింది మనం దేవుడికి ఇవ్వాలి. ఆ కానుక దేవుడు చూసి సంతోషిస్తాడు, దాని ద్వారా మళ్ళీ మనకు దేవుడు ఆశీర్వదిస్తాడు.
0: ఓకే, లాస్ట్ థింగ్, నెక్స్ట్ వీక్ లార్డ్ విల్లింగ్ we'll talk about what is the work of the church. We'll study the mission. And so we will study what is the mission of the church. What are we supposed to be doing? And that's what we'll talk about next week.
1: ఓకే, రేపు వారం మనము ఏ దాని గురించి నేర్చుకుందామంటే సంఘం యొక్క పని గురించి నేర్చుకుందాము. ఇంకా దాని తర్వాత ఏమైనా ఉన్నాయేమో చూసుకుందాం మళ్ళీ తర్వాత.
0: ఓకే, ఎనీథింగ్ ఎల్స్? Close with prayer?
1: Okay.
0: All right. Okay, I'll pray. All right, here we go.
1: Okay.
0: All right. Our Father in heaven, we're so thankful we have had this time to study together.
1: మా పరలోకమందున్న తండ్రి, మీ యొక్క వాక్యములు ఈ విధంగా నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు స్తోత్రములు.
0: And we know that the things we have talked about have fallen on good and honest hearts.
1: మా తండ్రి, నిజమైనటువంటి హృదయానుసారంగా మేము ఈ యొక్క సత్యమార్తలను నేర్చుకుంటున్నామని మేము నమ్ముచూ ఉన్నాము.
0: Please forgive us of our sins through the blood of Jesus Christ.
1: మా తండ్రి, మా యొక్క పాపములను క్రీస్తు యొక్క రక్తం ద్వారా క్షమించండి మా తండ్రి.
0: And help us to understand the importance of worship and the things that we do when we worship on the first day of the week.
1: మా తండ్రి, వారంలో మొదటి దినం మేము అందరం కూడా ఆరాధనగా కూడినప్పుడు మేము ఏ విధంగా ఆరాధన చేయాలో విషయాల గురించి మాకు అవగాహన నేర్పించండి మా తండ్రి.
0: Bless every single person who is watching the live program and for those that will watch later.
1: మా తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ విధంగా లైవ్ లో ఉన్న వారిని, తర్వాత ఎవరైనా యూట్యూబ్ ఛానల్ లో చూస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి.
0: And watch over us through the rest of the week that we might be safe and that all would be well as we live our Christian lives before you.
1: తండ్రి, మీ ఎదుట మేము క్రైస్తవులుగా నడుచుకున్నట్లు ఈ మిగతా జీవితం అనగా ఈ వారం మొదలుకొని ఇంకా మరో వారం వరకు కూడా మమ్మల్ని ఆశీర్వదించమని, మేము చక్కగా మీ ఎదుట క్రైస్తవులుగా జీవించినట్లు మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాము.
0: We're thankful for your love and the love of Jesus.
1: మా తండ్రి, ఈ విధంగా మమ్మల్ని ప్రేమిస్తూ క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా మమ్మల్ని కనుగొన్నందుకు మీకు స్తోత్రములు మా తండ్రి.
0: And it's in the blessed name of Jesus that we pray.
1: మా తండ్రి, పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు నామమున ఈ విన్నపములన్నీ కూడా అడుగుతున్నాము మా తండ్రి.
0: ఆమేన్.
2: ఆమేన్.
1: వందనాలండి, వందనాలండి, వందనాలండి.